ఆయన యొక్క ఆయుధములన్నీ కూడా పాపముల నుంచి మనల్ని రక్షించి కాపాడుగాక అనేది తర్వాత మంత్రములలో చెప్పబడ్డ అర్థం. విశేషమేం లేదు, ముందు చెప్పినది. మీఢుష్టమ శివతమ శివోన సుమనాభవ, మీఢుష్టమా వరాలను వర్షించేటటువంటి వాడా ప్రణత కామవర్షి అయిన ఓ శివతమ, నిన్ను మించిన శివుడు ఎవడూ లేడు. అందుకు నువ్వేమవ్వాలి అంటే శివోన సుమనాభవ, అంతకు ముందు చెప్పుకున్న మాటే. అందుకే తొందరగా వెళుతున్నాం, ముందు చెప్పుకున్నాం గనక. శివుడివై సోమనస్యం కలిగి పరమే వృక్ష ఆయుధం నిధాయ, నీ ఆయుధాలన్నీ చెట్టు మీద పెట్టేసి కేవలం చర్మము ధరించి కృత్రిం వసాన పినాకం బిభ్రదాగకి, ఏ ఆయుధం లేకపోతే అందం లేదు గనక పినాకం పట్టుకురావయ్యా అని అంటున్నారు. అంటే దీని అర్థం జీవితం మనకు ఉన్నంతకాలం మనల్ని రక్షించడానికి, మనల్ని శిక్షించేవాడిని శిక్షించడానికి ఆయుధాలన్నీ పట్టుకున్నాడు. ఇంకా అయిపోయింది, అది పూర్తయింది. కైవల్య ప్రదానం ఇవ్వాలి, అందుకే ఆయుధాలన్నీ ఉపసంహరించి కేవలం నువ్వు పినాకం మాత్రం ధరించి రావయ్యా. పినాకం అంటే ప్రణవధనువు అని నిన్ననే చెప్పుకున్నాం. ఆ ఒక్క స్వరూపంతో స్వామి ఏకమై గోచరించాలి అను కైవల్యావస్థలోకి మనల్ని తీసుకువెళ్ళి చెప్తున్నటువంటి దివ్యమంత్రం ఇది. వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః. వికిరిద, నీ యొక్క తేజ ప్రకాశాన్ని అన్ని చోట్ల వెదజల్లుతున్నటువంటి ఓ ప్రకాశస్వరూపుడా నువ్వు, నీకు నమస్కారము. నీ యొక్క సమస్త ఆయుధములు కూడా పరాన్ముఖం చేసి, అంటే ఇంకా వాటి యొక్క అవసరం లేని స్థితిని కల్పించు అని నమస్కరించారు. పదో అనువాకం పూర్తయిపోయింది, ఏకాదశ అనువాకంలోకి ప్రవేశించాం. ఈ పదకొండవ అనువాకంలో బహురూపులైన రుద్రుణ్ణి సహస్రాన్ని సహస్రసో రుద్రా అది భూమ్యాం. దీని అంతరార్థం ఏంటంటే భూమి యందు, అంతరిక్షమునందు, సముద్రమునందు, దివ్యందు ఉన్నటువంటి రుద్రులు వారి వారి ఆయుధాలని దూరముగా ఉంచి మమ్మల్ని కాపాడుగాక, అంటే ఉగ్రస్వరూపాన్ని వాళ్ళు ఉపసంహరించుకుని శాంతులై మనల్ని రక్షించుగాక అని. భూమి, జలము, ఆకాశము, దానికి పైనున్న దివి, ఇవి అన్నిటి యందు ఇక్కడ వర్ణించి చూపించారు. వారి యొక్క స్వరూపాలు నీలగ్రీవాహ శితికంఠాహ దేవగం రుద్ర ఉపస్థితాహ వృక్షేషు, వృక్షముల యందున్న వాళ్ళు, దివ్యందున్న వాళ్ళు, ఏ అంతరిక్షే అంతరిక్షమునందున్నవారు, ఏ మహత్యర్ణవే సముద్రమునందున్నటువంటి వారు, ఇటువంటి వారు సర్వస్థలమునియందు మమ్మల్ని రక్షించుగాక. అధహ క్షమాచరాహ, అంతరిక్షమునకు భూమికి నడుము ఉన్నటువంటి వారు, అలాగే భూమి యందు పాతాళములందు ఉన్నటువంటి వారు, సర్వస్థలములో ఉన్న అనంతానంత రుద్రులే మనల్ని అనేక రకములుగా కాపాడేవారు, శిక్షించేవారు. అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్, వీరు అన్నముల యందు ఉండి కొడుతూ ఉంటారట. అయ్యా అన్నాల్లో ఉండి కొడతాడా అంటే అన్నముల పతి కనుక రెండూ చేస్తాడు. కొన్ని అన్నాలు తింటే అపచ్యం, కొన్ని తింటే పచ్యం. మనం ఎంత పచ్యంగా ఉండాలన్నా ఆ రోజు పచ్య భోజనం దొరకదు. అంటే ఘోర రూపంలో శివుడు బాణం వేయడానికి అనువైనవేవో చేసుకున్నాం మనం, అందుకు తిన్నాం. అంతేకాదు పాత్రేషు, ఆ పాత్రల్లో కూడా మనం ఒక్కసారి మంచి నీళ్లు తెచ్చుకొస్తాం, గ్లాసులో పోసుకుంటాం. మినరల్ వాటర్ అండి, మంచిదే. పట్టుకున్న పాత్ర అందులో ఏ బాక్టీరియా ఉందో మనకేం తెలుసు, అది లోపలికి వెళ్ళి ఘోరంగా ఉంటుంది. అందుకు ఇది చదువుకుంటే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు విభతవ జనాన్, పాత్రల యందు పాత్రముల్లో పెట్టబడ్డ ఆహారముల యందు ఉన్నటువంటి రుద్రులు మమ్మల్ని బాధింపకుందురుగాక, అనుగ్రహింతురుగాక అని నమస్కరించారు. ఏ పథాం పతిరక్షయ ఐలభృదాయ వ్యుధ, మనం నడిచే త్రోవల యందు త్రోవల్ని త్రోవల్లో ఉండి రక్షించేవారే కాక ఐలభృదాయ, ఐలములు అంటే అన్నములు, ఈ అన్నములను ఇచ్చేవాళ్ళటి వాళ్ళు అంటే దారిభత్యాలు ఇచ్చేవారు అని అర్థం. దారిభత్యాలంటే మనం వెళుతూ ఉన్నప్పుడు తోవలో ఆకలి లేకుండా చూసే మార్గబంధువులు అనే కాకుండా ఈ జీవుడు యొక్క రాకపోకల్లో కూడా వీడికి తగిన ఆహారాది వ్యవస్థలు ఇచ్చేవారు అని నమస్కరించి తీర్థముల యందు మొదలైన వాటి యందు తిరిగేవారు. మొత్తానికి పృథివీ, అంతరిక్షము, దివి వీటి యందు వ్యాపించిన రుద్రులు బాణములు వేస్తున్నారు. పృథివి నుండి అన్నబాణాలు, అంతరిక్షము నుంచి వాయుబాణాలు, దివి నుంచి వర్షబాణాలు వేస్తున్న మీ అందరికీ నమస్కారము అన్నాడు. ఇవి బాణములను ఎందుకన్నారంటే వీటితో రక్షింపబడుతున్నాం, వీటితోనే శిక్షింపబడుతున్నాం. అందుకు ఇలా ఉన్న వారికి ఎలా నమస్కారం చేస్తున్నారంటే దశ ప్రాచీ దశ దక్షిణ దశ ప్రతి

వేదం మనకు చెప్తుంది అన్నమాట, దశగా నమస్కరించు అంటే ఈ రెండు చేతులు దోజలించితే ఈ ఐదు ఐదు కలిసి మొత్తం పది అయ్యాయి. ఈ పదింటితో అన్ని దిక్కులా నమస్కరించాలట. ఎందుకంటే దిశా అంచపతయే నమః, అన్ని దిక్కులలో రుద్రుడున్నాడు అని తెలుసుకుని దశ ప్రాచీ దశ దక్షిణ దశ ప్రతీచి దశ ఉదీచి దశోర్ధ్వ, అలా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఐదు వైపులా మనం నమస్కరిస్తూ ఉన్నాం అని చెప్పారు. ఈ ఐదు వైపులా ఎందుకు చెప్పారంటే పరమేశ్వరుడి పంచముఖాలకి నమస్కరించడం ఇది. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనేటువంటి ఐదు ముఖములు ఐదు దిక్కులతో ఉన్నాయి. వాటిని మనం రెండు చేతులు దోయలించి నమస్కరిస్తున్నాం. నమస్కరించడంలో గొప్ప భంగిమ ఇది. అంజలి పరమాముద్ర దేవాక్షిప్ర ప్రసాదిని, దేవతలను తొందరగా వశ్యం చేసుకోగలిగిన భంగిమ అంజలి ముద్ర. అందుకు దోయలించి నమస్కరించారు. ఈ నమస్కారం వల్ల నహా మృడయం తుతే, ఆ రుద్రులు మమ్మల్ని ఆనందింపజేయుదురుగాక. మరి వారి దగ్గర అంత ప్రతాపకరమైన ఆయుధాలున్నాయే, అవన్నీ ఏం చేయాలండి అంటే మేము ఎవరిని ద్వేషిస్తున్నామో మమ్మల్ని ఎవరు ద్వేషిస్తున్నారో వారి నోట్లో పడేవయ్యా అని ఆయుధాలు అన్నారు. జంభే దధామి. ఎందుకు ఇలా చెప్పారండి అంటే మన యొక్క సమస్త పాపక్షయములు స్వామి కలిగించాలి, అవే మన శత్రువులు. శత్రు సంహారం పూర్తిగా జరగాలి అనుకున్నా సంతోషమే. ఇందాక చెప్పుకున్నట్లు మన ధర్మ ఘాతకులందరిపై రుద్రుని యొక్క ఆయుధాలు ప్రయోగించాలని కోరుకోవడానికి ఏమాత్రం మనం వెనకాడకూడదు. మరి ఇంత ప్రతాపవంతులైన దేవతల్ని పెట్టుకుని వాళ్ళ దగ్గర అన్న ఆయుధాలు పెట్టుకుని కూడా మనం ఎందుకు కోరుకోకూడదండి? కోరుకుందాం, వాళ్ళ ఆయుధాలకు పని పెడతాం. ఎందుకంటే వాళ్ళ ఆయుధాలకు పని పెట్టవలసిన శత్రు బాధల్లో ప్రస్తుతం ఉన్నాం గనక. తంవో జంభే దధామి, ఆ శత్రువుల యొక్క నోళ్ల యందు తెరచిన నోళ్ల యందు పడేసేయన్నాడు. తెరచిన నోళ్ళు అంటే మరేమిటో కాదు, మనల్ని అనేక జన్మ పరంపరల్లో పడేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏ కర్మబంధములు ఉన్నాయో వాటి సర్వముని దగ్ధం చేసి ఓ పరమేశ్వరాయ కైవల్యాన్నియు అనే పరమార్థం కూడా ఇందులోనే ఉంది. సర్వము ఉన్నవి. అందుకు ఇక్కడతో పూర్తయింది రుద్రభాష్యం. దీనికి మనం అనుబంధంగా మృత్యుంజయ స్వరూపాన్ని చెప్పుకుంటాం. ఆ మృత్యుంజయుడు మనల్ని మృత్యుబంధనం నుంచి విడిపించి అమృతత్వ బంధనం ఉంచుతాడు అన్నారు. అమృతత్వ బంధనం ఇస్తాడు కాదు, అమృతత్వ బంధనం ఉంచుతాడట. ఎందుకంటే అమృతంతో బంధం మనకు ఎప్పుడూ ఉన్నదే, అనవసరంగా మృత్యుతో పెట్టుకున్నాం కనుక ఆ బంధం తొలగించి ఈ బంధం ఉంచు అన్నాడు. మృత్యోర్ముక్షీయ అమృతాత్, మృత్యువు నుంచి విడిపించు, అమృతము నుంచి విడిపించకు అన్నాడు. అంతేగాని అమృతముతో కల్పించు అని అనలేదు. ఇక్కడ చూడండి, అమృతంతో బంధం నాకుందయ్యా, అమృతంతో బంధం లేకపోతే నేను ఎక్కడున్నాను? నిత్యము ఉండే చైతన్య స్వరూపుడు వేరు, నీతో నాక బంధం ఉంది. కానీ నీతో బంధం ఉంచుకుని మృత్యు లక్షణం కలిగిన అజ్ఞానంతో పట్టుకు వేలాడుతున్నాను నేను. ఆ బంధనం తెంచి నీ బంధనాన్ని ఉంచనయ్యా, అది చెప్తున్నాడు. అందుకే ఈశ్వర బంధం శాశ్వతం, ఈశ్వరేతర బంధం అశాశ్వతం. మరి ఇంత చెప్పాక ఈశ్వరేతరం సృష్టిలో ఉందా? లేదు. అది తెలుసుకోవడమే ఈశ్వర బంధం అంటే అర్థం. విశ్వమంతా శివమయం అని తెలిసినప్పుడు అదే శాశ్వతం. అటువంటి అమృతత్వ స్థితి ఇవ్వాలని దీనిలో మనం చివరికి మృత్యుంజయ మంత్రాన్ని కూడా కలిపి అభిషేకం చేసుకుని చమకం చెప్పుకుంటాం. అవును కదా, మళ్ళీ చమకం మొదలు పెడతారా? 11 అనువాకాలు. నమకం వస్తే చమకం అక్కర్లేదన్నారు. అంటే చెయ్యొద్దని కాదు, రుద్ర నమకం తర్వాతే చమకం, నమకం నమస్కారం చేయడం. ఈ నమకం మనకేమిచ్చింది? శివుడే అంతా అని జ్ఞానం ఇచ్చింది. చమకం ఏమిచ్చింది? అన్నింటినీ కోరుకోమని చెప్తోంది. ఎప్పుడు కోరుకోముంది? నమకం అయిన తర్వాత చమకం. శివుడే అంతా అని తెలిసాక కోరుకో అన్నది. కానీ మనం అలా అనుకో, అన్నీ అయిన తర్వాత శివుడిని కోరుకుంటా ఉండదు, అంతా ఆయనే అని తెలిసి కోరుకో. అందుకే నమకం తర్వాత చమకం. అయితే చమకం అంటే చమే చమే చమే చమే, ఇది కూడా నాకు ఇది కూడా నాకు అని రావడం వల్ల దీనికి చమకం అనే పేరు వచ్చింది అని చెప్పుకున్నాం. బోరుడు కోరికలు ఉన్నాయి, ఇవి తప్ప మనకి నిజానికి ఏమీ అక్కర్లేదు. మనకేం కావాలో లిస్ట్ అంతా వేదమాత రాసి పెట్టేసిందండి, అది విశేషం. మనకేం కావాలో కూడా మనకు తెలియదు, మన అమ్మకి తెలుసు, వేదమాతకు తెలుసు, ఆ తల్లి పెట్టింది. ఎందుకు పెట్టారు అక్కడ చమకం అంటే, చమక మంత్రానికి అంతటికి అనుబంధ వాక్యం ఒక్కటి 10 అనువాకంలో వస్తుంది, యజ్ఞేన కల్పతాం అనేటటువంటి మాట. అంటే అర్థం, ఇందులో చెప్పబడ్డ సమస్త వస్తుజాతము విశ్వంలోనే ఉన్నది,
ఆఖరికి చక్షుర్యజ్ఞాన కల్పతాం, బయట ఉన్న వస్తువులే కాదు నా చక్షు

నా శ్రోత్రములు, నా ప్రాణములు, ఇవన్నీ కూడా వస్తువులే కదా విశ్వంలోనివి. ఇవన్నీ కూడా యజ్ఞేన కల్పతాం, నేను యజ్ఞంతోనే పొందుదునుగాక. అది విశేషం. అంతేగాని యజ్ఞం చేయకుండా నేనేది పుచ్చుకోనండి. అది భారతీయుడు అంటారు. యజ్ఞం అంటే ఈశ్వరారాధన. ఈశ్వరారాధనతోనే నేను వీటన్నింటినీ పొందుతున్నాను అని అర్థం. కల్పతాం అంటే కల్పించబడునుగాక, కల్పించుకుందునుగాక అని మనం అర్థం చేసుకుంటే, కల్పతాం అంటే సమర్థవంతమగుగాక అని మరి రెండో అర్థం కూడా. యజ్ఞముతోనే పొందుతున్నామని మాత్రమే కాదు, ఇవన్నీ మనకు ఉన్నా యజ్ఞము ద్వారానే ఇవి సమర్థవంతములవుతున్నాయి అని అర్థం. అది విశేషం. యజ్ఞం లేనప్పుడు ఇవి సమర్థములు కావు. సమర్థం అంటే అర్థం, ఇవన్నీ నీకు జ్ఞానమునకు పనికొచ్చినప్పుడే ఇవి సమర్థములు అని అర్థం. అందుకు నేను సంపాదించిన ఇవన్నీ కూడా ఈశ్వర జ్ఞాన సముపార్జనకు ఉపయోగించినప్పుడే కల్పతాం సమర్థములవుతాయి. అందుకే ఈశ్వరారాధన వల్ల ఈ వస్తుజాతం పొంది మళ్ళీ యజ్ఞమంతా దేనికి ఇవ్వాలి? యజ్ఞో యజ్ఞేన కల్పతాం. యజ్ఞము యజ్ఞం వల్లే పొంది, యజ్ఞం యజ్ఞానికే వినియోగించాలన్నాడు. యజ్ఞము ద్వారా ఈశ్వరుడిచ్చిన పదార్థములు పొంది వాటిని మళ్ళీ ఈశ్వరారాధనకి, ఈశ్వరార్పణ దియ ఈశ్వరార్పణకి వినియోగించడం వల్ల ఇవన్నీ కూడా నన్ను సమర్థవంతుణ్ణి చేస్తున్నాయి, అవి సమర్థవంతములు అవుతున్నాయి. సమర్థవంతములు అవడం అంటే అవన్నీ నాకు శివంకర్మలుగా మారి చిట్ట చివరకు నాకు శివజ్ఞానం పొందడానికి హేతువులు అవుతున్నాయి. అందుకే మనం తినేది, భక్తుడు తినేది ఒక్కటే, కానీ భక్తుడు తినేది ప్రసాదం, మనం తినేది పదార్థం. పదార్థం వేరు, ప్రసాదం వేరు. పదార్థం కడుపు నింపుతుంది, ప్రసాదం సత్వశక్తిని సిద్ధం చేసి జ్ఞానాన్నిచ్చి కైవల్యాన్ని ఇస్తుంది. అది విశేషం. అందుకు మనం ప్రసాదం తినాలి. ప్రసాదమే యజ్ఞేన కల్పతాం, అది దానికి విశేషం. చిట్ట చివరికి ఏమిటి చెప్తారంటే, భువనశ్చాధిపతిశ్చ అనే మాటతో పూర్తవుతుంది చమకం. అగ్నా విష్ణు సజౌషసేమాతో మొదలై అగ్నా విష్ణువులు అని చెప్పారు ఇక్కడ. అగ్నా అంటే అగ్రమునందున్నవాడు అని అర్థం. అగ్రమునందున్నవాడు ఎవడో చెప్పుకున్నారు, రుద్రో యయేషదగ్నిహి అని ముందున్నవాడు. ఈ అగ్రమునందున్నవాడు ఏమయ్యాడు, అంతా వ్యాపించి వెళ్ళాడు కనుక విష్ణువు, అగ్నా విష్ణువు అని వాళ్ళిద్దరినీ మొదటే చెప్పారు. వీరు మాకివన్నీ కల్పించితే ఇవి యజ్ఞము ద్వారా పొందాం, యజ్ఞము ద్వారా సమర్థం చేసుకుని ఇవి యజ్ఞమునికి వినియోగించి తద్వారా మేమన్నీ పొందుతున్నా. ఏవి సంపదల్ని చెప్పి చెప్పి చెప్పి ఇవన్నీ భౌవనశ్చ భువనములకు సంబంధించినవి, ఇవన్నీ ఎక్కడున్నాయో ఆ భువనము దాన్ని మేము పొందాం. అంతేకాదు అధిపతిశ్చ, అక్కడితో ఆపేశాడండి. మేము అధిపతిని పొందాం, అక్కడితో ఆపేశాడు చాలు మనకి. అంటే ఆ ప్రభువు కూడా యజ్ఞము ద్వారానే సమర్థుడవుతున్నాడు అని అర్థం. అది అంటే మనం ప్రభువును కూడా యజ్ఞముతోనే పొందుతున్నాం, ఆయన కూడా మనల్ని యజ్ఞము వల్లే అనుగ్రహిస్తున్నాడు. ఈశ్వరుణ్ణి ఎలా పొందాం? యజ్ఞము వల్ల పొందాం. ఆ ఈశ్వరుడు మనల్ని ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? యజ్ఞము వల్ల అనుగ్రహిస్తున్నాడు. అందుకు అధిపతిష్ట అనేది చివరి మాట, మరి తర్వాత మాట లేదు. అంటే ఎన్ని పొందినా పొందవలసింది జగదీశ్వరుణ్ణే. అందుకే చమకం చివరికి ఏం చెప్పింది? ఈశావాస్యమిదం సర్వం. రుద్రం ఏం చెప్పింది? అదే మాట చెప్పింది. అందుకు ఈశావాస్యమిదం సర్వం అనే మాటను మనం గ్రహించాం. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ ఈశ్వరుడు ఘోరాఘోరాత్మకంగా ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. అది తెలుసుకుని ఆయన శివంకరుడు అని గ్రహించితే ఆయన శివుడై మనకి శివమును అందజేస్తాడు. ఇదే శివతత్వం, ఇదే రుద్ర నమకం యొక్క అంతరార్థం, ఇదే సర్వ భారతీయ వాంగ్మయము యొక్క ధర్మము. ఇది తెలుసుకుని మనం ఆ పరమేశ్వరుడు మనకు శివమును కలిగించుగాక అని ప్రార్థన చేద్దాం. అనంత విస్తృతిని ఒక్క చోట ఎంత తగ్గించి ఇమిడ్చినా గ్రహించగలిగే వాళ్ళు ఎదురుగా కూర్చున్నప్పుడు అది తగ్గదు. ఆ కారణం చేత 9 రోజులు 11 రోజులైనా ఘోర రూపంలో కూడా ఇవాళే బాధించాడు అనుకున్నా నాకేం పర్వాలేదు. ఘోరాఘోరములు రెండు శివముఖే అని మాత్రం తెలుసుకో. అందుకు ఆ శివుణ్ణి నిరంతరం మననం చేసుకున్నాం. ఈశావాస్యమిదం సర్వమనే జ్ఞానాన్ని మననం చేసుకుంటూ ఇక్కడ ముందే రోజు చెప్పుకున్నదే మళ్ళీ చెప్తున్నాను పండితులకి విన్నపం. పాండిత్యం ఎంత గొప్పదో అది ఇంకోలాగా లోపం వెతికేలా కూడా చేస్తుంది. కనుక ఇంత ఈశావాస్యమిదం సర్వజ్ఞానం చెప్తాయ్యా, ఇతను స్వరంతో చెప్పాడా స్వరంతో చెప్పలేదా అది మాత్రం అనర్థను ముందే చెప్పాను. ఎందుకంటే మేము వివరణ కోసం చెప్పుకుంటున్నాను తప్ప పారాయణ కోసమో ప్రయోగం కోసమో అధ్యాపన కోసమో అధ్యయనం కోసమో చెప్పట్లేదు. వీటిలో వేటు కోసం చెప్పినా స్వరం అవసరం, కానీ భావం తెలుసుకుని ఈశ్వర భక్తి కోసం ధర్మం కోసం మనం
ఈశ్వరుని ఉపాసనా పద్ధతిలోకి వెళ్ళడానికి ప్రేరణ కోసం చెప్పుకుంటున్నది మాత్రమే గనక పండితులు చెప్పిన పద్ధతి ప్రకారమే ఇక్కడ స్వరణీయమ పాలన చేయకుండా చెప్పడం జరిగింది. కానీ ఇచ్ఛాబుద్ధితో చేసింది కాదు, సంప్రదాయాన్ని అతిక్రమించకూడదనే సత విధాల నా ప్రయత్నం. ఇంకేవైనా లోపాలు జరిగి ఉంటే పరమేశ్వరుడు క్షమిస్తాడు, దయామయుడు గనక. నమస్సహమానాయ, సహించడం, క్షమించడం, ఆదుకొనడం పరమేశ్వరుని యొక్క స్వభావం. ఆ ఈశ్వర భక్తి మన యందు వర్ధిల్లుగాక. శివజ్ఞానం, శివధ్యానం, శివభక్తి, శివార్చన, శివవ్రతం, ఈ ఐదు శివయోగం. ఆ శివయోగం మన జీవితం కావాలి, మనందరం శివయోగులం కావాలి. ఆ స్థితి ఆ పరమశివుడు పరమ గురువు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ మీలో ఒకడుగా మీతో ఒకడుగా ఆ పరమశివుడిని ఆరాధన చేసుకుంటున్నాను. ఈ 11 రోజుల పాటు సహస్రలింగార్చన చేసుకున్నాను. ఎదురుగా కనిపిస్తున్న ఈ రుద్ర రూపాలందరిలో ఆ రుద్ర భావనని ప్రసరింపజేస్తూ అభిషేకం చేసుకున్న భావన నాకు కలుగుతుంది. అందుకే ఇక్కడ ఆశీనేభ్య తిష్టభ్య ఇంకా ఉన్నాయి శయానేభ్య దావద్భ్య, వారు కనబడలేదు ఇక్కడ. ఆశీనేభ్య తిష్టభ్య, పాపం కూర్చోడానికి చోటు లేని వాళ్ళు తిష్టభ్య నిలబడ్డారు. శయానేభ్య ఉన్నారేమో అదృష్టవశాత్తు కనబడలేదు. మధ్యలో దావద్భ్య కాలేదు అంటే పరిగెత్తేవారు, వాళ్ళు కనబడలేదు. తర్వాత పాపం బస్సుల కోసం పరిగెత్తే వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. మొత్తం మీద ఇన్ని రూపాలతో ఇక్కడ ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. నాగన్నా తెలిసిన రుద్రులు చాలామంది ఉన్నారు, కానీ అభిషేకం చేసుకునే అవకాశం నాకు ఇచ్చాడు పరమేశ్వరుడు. అందుకు ఈ వాగ్రూపంతో ఆ శబ్ద బ్రహ్మస్వరూపుడు పంచాక్షరి ప్రభువు ఆ నమస్తారాయ అయినటువంటి ప్రణవస్వరూపునికి 111 రోజుల పాటు శివేన వచస స్తోత్రం చేసుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారు మల్కాజ్గిరి మల్లికార్జునగిరి వాస్తవ్యులు. మొదటే ఇచ్చారు మా రుద్రం శాస్త్రి గారు, శ్రీ శాంతారామకృష్ణ శాస్త్రి గారు మల్కాజ్గిరికి తెస్తూనే రుద్రంతో తెచ్చుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ రుద్రం ఎంత విస్తృతిగా వ్యాప్తి, అక్కడ బీజం ఇక్కడ మళ్ళీ వృక్షమైంది. ఇంత వృక్షంగా విస్తరింపజేసినటువంటి వారు మాకు పరమాప్త మిత్రులైనటువంటి శ్రీ భాస్కర రమణమూర్తి గారు. ఒకరేమిటండి వాళ్ళని ఎవరి పేరు చెప్పినా ఇంకోరు చెప్పలేదనే బాధ నాకే కలుగుతుంది. వారేమనుకుంటారో నాకు తెలియదు, వాళ్ళు అసలు ఏ పేరు చెప్పకపోయినా వాళ్ళు ఏమనుకోరు, ఎందుకంటే పాంప్లెట్ మీద కూడా పేరు వేసుకోలేదు. వాళ్ళు కోరుకున్నది ఒక్కటే, మా అనంత సరస్వతి నగరంలో శారదాదేవి మందిరం అభివృద్ధి చెందాలి, ఆ జ్ఞానం అందరికీ పంచబడాలి, అంతకు తప్ప ఇంకేమిటి చెప్పండి. అందుకు ఆ అమ్మ, ఆ అమ్మే శోభాస్వరూపిణి గనక తప్పకుండా ఆలయం అభివృద్ధి చెందుతుంది. మల్కాజ్గిరి మా సోమేశ్వరరావు గారు, నమ సోమాయచార్ రుద్రాయచారినట్లు సోమేశ్వరరావు గారు నా చేతి రామాయణం చెప్పించారు, కృష్ణతత్వం చెప్పించారు, దక్షిణామూర్తత్వం చెప్పించారు. ఇప్పుడు వీరందరికీ వెనక ఉన్న పెద్దలు నమ వృద్ధాయచ సమృద్ధనేచ అన్నట్లు వారు వెనకున్నారు. జ్యేష్ఠాయచ వారు, కనిష్టాయచ వీరు, మధ్యమాయచ అపగల్భాయచ చాలామంది ఉన్నారు. మొత్తానికి అంతా రుద్రమే గనక వీరెక్కువ వారు ఎవరు ముందా అనే బాధే లేదు. అంత జ్ఞానం మాకు రుద్రం ద్వారా కలిగింది. ఈ మల్లికార్జునగిరిలో చెప్తూ ఉంటే ప్రతిరోజు కలిగిన ఆనందానుభూతిని నేను వర్ణించలేను, ముగింపు అనే మాట చెప్పలేం గనక. మరొకసారి మరొక సబ్జెక్ట్తో మళ్ళీ ఇలాగే కలుసుకునే అవకాశం పరమేశ్వరుడు తప్పకుండా మనకి అందజేస్తాడు. ఈ అవకాశం ఇచ్చిన ఆప్తులందరికీ నమస్కారం. అలాగే మొదటి రోజు అమ్మని ఆరాధించుకున్నాం, అమ్మ ఇంతదాకా మొత్తం నడిపించింది. మధ్యలో వర్షాయిచ అవర్షాయిచ రెండూ చూపించాడు ఆయన, మేఘ్యాయచ విద్యుచ్చాయిచ అన్నీ చూపించాడు. ఇక్కడ మొత్తం నా తన స్వరూపం అంతా ఇక్కడ దర్శింపజేశాడు. ఆయన ఎన్ని చూపించినా ఆయన్నే చూస్తూ ఇక్కడ కూర్చున్నాం కనుక హాయిగా జరిగిపోయింది. యజ్ఞమంతా చక్కగా పరిసమాప్తి చెందింది. సత్సంకల్పం చోట సత్ఫలం ఉంటుంది, అది మనకు పరమేశ్వరుడు తప్పకుండా ప్రసాదింపజేస్తాడు. అయితే ఇందులో భాగంగా మొదటి నుంచి చాలా చైతన్యవంతంగా కలిసి పనిచేసినటువంటి మా ఆప్తులు, సంగీత సాహిత్య కోవిదులు, పరమేశ్వర భక్తులు, నిత్య భజన జప గీతా పరాయణులైనటువంటి జొన్నలగడ్డ ఈశ్వర ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతాపూర్వక నమస్సులు. రోజు అందరూ కోరినటువంటి ఆ నీరాజన గీతం ఇక్కడ అందరికీ పంచబడింది, అలాగే యజ్ఞ ప్రసాదం కూడా అందరికీ పంచబడింది. ఇందులో రుద్రోపనిషత్ సందేశం ఉంది, దాన్ని అందరూ మననం చేసుకుంటూ నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః అనేటువంటి శ్లోకరూప మంత్రం ఇందులో ఉంది, దాన్ని జపం చేసుకోవచ్చు. నిత్యం ఇన్నాళ్ళు చెప్పిన సారం ఈ ఒక్క కార్డులో యజ్ఞప్రసాదంగా అందించడం జరుగుతుంది. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే
మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ

కైలాసాయ విశ్వనాథాయ మంగళం కైలాసాచలవాసాయ సాంబదేవాయ మంగళం శ్రీ రుద్రదేవాయ మంగళం మహాదేవాయ మంగళం శ్రీమద్రమారమణ గోవిందో హరి నమః.

0: వేద సరస్వతితో దీపిస్తున్న వేదిక, దాని ముందు సహృదయమైనటువంటి శివసభ ఉన్నది. ఇలాంటి సభలో ఈ రోజున రుద్ర నమక వైభవ గ్రంథం ఆవిష్కరింపబడింది. దానితో పాటు యేషధర్మ సనాతన అని మరి యొక్క గ్రంథం కూడా ఆవిష్కరించడం జరిగినది. వీటి నేపథ్యాలు ఇక్కడ వివరించుకుంటూ వీటి ప్రయోజనాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రుద్రం గురించి ఇవి రాయడం వెనక సుమారు ఒక 25 ఏళ్ల తపస్సున్నదని మాత్రం సవినీయంగా మనం చేసుకుంటున్నా. ప్రధానంగా ఈ రుద్రానికి సంబంధించిన విజ్ఞానాన్ని, సంస్కారాన్ని పంచాక్షరి మంత్రోపదేశంతో పాటు నాకు అనుగ్రహించిన వారు మా నాన్నగారు బ్రహ్మశ్రీ సామవేదన రామ్మూర్తి శర్మ గారు. ఆ తర్వాత అభినవ శంకరుల రుద్ర భాష్యాన్ని నేను చదివాను. ఆ చదువుతున్నప్పుడు ఒక్కొక్క మంత్రం దానికి అర్థం చూస్తూ ఉంటే తండ్రి గురువు ఒకరే నాకు, వారి ద్వారా నాకు సంక్రమించిన శివభక్తి చేత ఒక్కొక్క మంత్రం కలిగించిన భావన నొక్కొక్క గాఢమైన అనుభూతిలోకి తీసుకువెళ్ళింది. ఆ అనుభూతిలో నేను కొన్ని కీర్తనలు కూడా రాయడం జరిగింది. శివపదంలోనే రుద్ర భాష్యాలు కీర్తనలుగా చాలా రాసుకున్నాను అప్పట్లో. ఆ తర్వాత క్రమంగా అప్పటికింకా నేను ప్రవచనాల్లోకి రాలేదు. కేవలం ఇప్పుడు ప్రవచనాలతో ఏ విజ్ఞానాన్ని అయితే చెప్తూ ఉన్నానో ఆ విజ్ఞానం నా తారణ కోసం గురువుల ద్వారా తెలుసుకునేది మాత్రమే అది. అందుకు నేను తెలుసుకోవడం కోసమని అభినవ శంకర భాష్యం చదివితే కలిగిన ఆనందమే కాకుండా ఇంకా ఎన్నెన్ని భాష్యాలు ఉన్నాయో అప్పటి నుండి వెతుక్కుంటూ చదవడం మొదలుపెట్టాను. విద్యారణ్యుల భాష్యం, భట్ట భాస్కర భాష్యం, ఇత్యాదులు. ఇప్పుడు 3 భాష్యాలు అయ్యాయి. ముగ్గురు కూడా సంప్రదాయాన్ని అనుసరిస్తూ చక్కగా రచించారు. అయితే ముగ్గురు అభిప్రాయం కూడా ఒకటే, ఎందుకంటే సంప్రదాయం అనేది ఒకటి ఉంది. శాస్త్రానికి అర్థం చెప్పాలి అంటే పాండిత్యంతో పాటు సంప్రదాయ పరిజ్ఞానం చాలా అవసరం. సంప్రదాయ విరుద్ధంగా అర్థం చెప్పరాదు అనేటువంటి ఒక సంస్కారం పెద్దల వద్ద లభించింది గనక ఆ సంప్రదాయపు బద్దులోనే పరిశీలిస్తూ ఉన్న సమయంలో విష్ణు సూరి అనే ఒక మహాత్ముడి యొక్క వ్యాఖ్యానం చూడడం కూడా జరిగింది. ఈ విష్ణు సూరి పూర్తిగా అన్నిటికీ కూడా వేదాంతపరమైన అర్థాన్ని అన్వయించారు. కొన్ని కొన్ని అద్భుతంగా అనిపిస్తే కొన్ని దూరాన్వయాలు అని కూడా అనిపించాయి. ఆ తర్వాత క్రమంగా ఈ రుద్రం గురించి నాకు కలిగిన భావజాలాన్ని మరింత స్పష్టం చేసుకోవడానికి ఉపకరించిన గ్రంథాలు ఏమిటంటే పురాణ సాహిత్యం. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్ అని మనకు ప్రసిద్ధి చెందిన శాస్త్రవాక్యం ఉన్నది. ఇతిహాసముల ద్వారా, పురాణముల ద్వారా వేదం మరింత వ్యాపకంగా తెలియబడుతున్నది. కనుక వేద విషయమైన రుద్రం అర్థం చేసుకోవాలంటే ఇతిహాస పురాణాలు కావాలి. మరి ఇతిహాస పురాణాలు ఎందుకు పుట్టాయంటే వేదంలో ఉన్న గహనమైన విషయాల్ని సామాన్యుల జీవుల అనుష్ఠానంలోకి తీసుకురావడం కోసం పుట్టాయి. అంటే పురాణము, ఇతిహాసము వేదాన్ని సామాన్యులకు అందివ్వడానికే పుట్టాయి తప్ప వేదం ఏ కొద్ది మంది చేతులు దాచేయాలని ఋషులు అనుకోలేదు. ఇది సవరీయంగా తెలుసుకోండి. అందుకు పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా వేదమే చెప్పబడింది. అయితే వేదం ప్రతి వాక్యం కూడా మనకేదో విజ్ఞానం చెప్పడానికి తయారైనటువంటి కర్తాకర్మ క్రియలతో కూడినటువంటి సెంటెన్సులు కావు. వేద వాక్యములకు మంత్రములు అని పేర్లు. అవి మంత్రము అన్నప్పుడు మంత్రమే దేవతా స్వరూపం గనక దానికి కొన్ని నియమాలు అవసరం, కొన్ని సంస్కారాలు అవసరం. ఆ సంస్కారంలో, ఆ నియమాల్లో ఆ వేద మంత్రాన్ని ఉపయోగించాలి. అధ్యయనం చేయాలన్నా, ప్రయోగించాలన్నా సంస్కారాలు కావాల్సింది. ఇప్పుడు ఆరోగ్యం మనకు కావాలన్నా ఆపరేషన్ మనం చేసుకోకూడదు, డాక్టర్ గారికి అప్పచెప్పాలి. మన శరీరమే మన ఆరోగ్యమే కనుక నేనే కోసుకుంటానంటే లాభం లేదు. పుస్తకం కూడా చదివానండి అంటే అంతకంటే లాభం లేదు. ఆఖరి పుస్తకం చదివిన డాక్టర్ గారైనా మరో డాక్టర్దే చేయించుకోవాల్సిందే. అందుకు ఈ మంత్రప్రయోగం కావాలి అంటే మాత్రం దాన్ని అధ్యయనం చేసినటువంటి సంస్కార సంపన్నుల చేత వినియోగింపజేసుకుని మనం దాని క్రియారూపంగా కర్మలో వినియోగించుకుని ఫలితం పొందవచ్చు. కానీ మంత్రం ద్వారా మనకు అందుతున్న ఈశ్వర జ్ఞానం, తద్వారా మనకు కలగవలసిన ఈశ్వర భక్తి, ఈశ్వరుడు అంటే ఏంటో తెలియాలి, ఆయనపై భక్తి కలగాలి, ఆ భక్తి వల్ల ఈశ్వరుడే మనకి బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వాలి. ఈ 3 ముందు ఈశ్వరుడు అంటే తెలుసుకోవడం, తెలిసిన ఆయనపై ప్రేమ పెంచుకుని భక్తి కలగడం, దానివల్ల క్రమంగా పరమేశ్వరుడే అనుగ్రహించి మనకి తనని తాను ఇవ్వడం, ఇది కైవల్యం. ఈ 3 ఒక క్రమం. అందుకు ముందు ఈశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకోవడం కోసమని, భక్తి కలగడం కోసమని ఈ గ్రంథాలు ఏం చెప్తున్నాయనే దానికి ఈ భాష్యాలకు తోడు పురాణ సాహిత్యాన్ని కూడా తీసుకుని సంప్రదాయాన్ని దాటకుండా ప్రవచనాలు చెప్పే అవకాశం కూడా ఈశ్వరుడే కల్పించాడు. అవకాశం అన్నానే తప్ప నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళలేదు. చిత్రం ఏంటంటే నేను పత్రికా రంగంలో పనిచేస్తున్నప్పుడు విజయవాడలో మొట్టమొదటిగా నా ప్రవచనాలు కొన్ని ఇవ్వడం జరిగింది. అందులో అగ్నిభట్టార్కుడు గురించి వేదము పురాణము ఏం చెప్పిందో ఒక 4 రోజులు ప్రవచనం చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ప్రవచనాలు మీరు చెప్తే మేము వింటామని కొందరు అనడం వల్ల ప్రవచనాలు చెప్తూ ఉన్నాం. ఆ సమయంలో నేను మద్రాసులో చేరి చలనచిత్ర గీతాలు రచిస్తున్న సమయంలోనే నేను రుద్రాధ్యాయం చదువుకున్నా. ప్రతి నెలా కూడా మహాన్యాస అయితే ఏకాదశి రుద్రాభిషేకం చేయడం ఒక అలవాటు. ఆ సమయంలో పండితులను పిలిపించి వాళ్ళ చేత రుద్రం చేయిస్తూ ఉంటే మధ్య మధ్యలో వాళ్ళు చర్చ చేస్తున్నప్పుడు ఆ మంత్రాలకు అర్థాలు కూడా నాకు తెలిసింది చెప్తూ ఉంటే, ఒకసారి ఒక వేదసభకి ఒక మహా సాంగస్వాధ్యాయ భాస్కరుని పిలిచారు వాళ్ళు. ఏ కారణం చేతను వారు రాలేదు. హఠాత్తుగా నాకు ఫోన్ చేసి సభకు అందరూ వస్తున్నారు, మీరు వచ్చి వేద విషయం ఏదైనా చెప్పాలన్నారు. నాకు వణుకు పుట్టింది. కానీ శివుడి మీద నమ్మకంతో వెళ్ళి మొట్టమొదటిగా నేను చెప్పింది రుద్రభాష్యం మీద ఉపన్యాసం చెన్నైలో చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా వేద విషయం చెప్పడానికి దమ్మేమిటి, భయం వేసింది నాకు. కానీ అప్పుడు నాకు కంచి పీఠానికి చెందినటువంటి ఒక మహాత్ముడు ఒక ఆశీర్వచనం చేశాడు, శాస్త్రాన్ని నమ్ముకున్నావు కనుక నీకు భయం లేదన్నాడు. అది ఒక్కటే. శివుణ్ణి నమ్ముకున్నావు, శాస్త్రాన్ని నమ్ముకున్నావు కనుక శాస్త్రపు పరిధి దాటకుండా మాట్లాడన్నారు. అది మొట్టమొదటి జరిగింది. ఆ సభకు వచ్చి విన్న వాళ్లలో కొంతమంది నా చేత రామాయణం 9 రోజులు చెప్పించారు. అక్కడి నుంచి ఇదిగో మీ అందరికీ తెలిసి ప్రవచన జీవితం మొదలైంది. కనుక రుద్రమే నాకు శ్రీకారం చుట్టింది అని చెప్పుకోవాల్సింది. అక్కడి నుంచి తర్వాత రుద్రుణ్ణి నేను 1 రోజు 2 రోజులు కాకుండా 11 రోజులు 9 రోజులు ఇలాగే సుమారు ఇప్పటికి 6-7 ఉపన్యాసాలు వివిధ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. అందులో 11 రోజులు కాశీక్షేత్రంలో దీక్షగా సమయ నియమం కూడా లేకుండా దీన్ని చెప్పడం జరిగింది ప్రవచనం. అయితే ప్రవచనం చెప్పినప్పుడు ఎలా జరుగుతుందంటే మంత్రం చెప్పి దానికి అర్థం చెప్పి దానికున్న కాసింత భాష్యం చెప్పడంతో చాలదు. దానికి ఇతరములైన విషయములు కూడా కలుపుతూ అందరికీ శివతత్వం అర్థం కావడం కోసమని ఆ చెప్పేటప్పుడు కొన్ని శాస్త్ర మర్యాదలను అతిక్రమించిన స్వయం స్ఫురణలు కొన్ని కలిగాయి. అంటే అవన్నీ చదివి ఒక దగ్గర రాస్తే మరి నేను పుస్తకం రాయక్కర్లేదు. ఎవరైనా రుద్రం గురించి అడిగితే ఫలానా పుస్తకాలు దొరుకుతాయండి, నేను అక్కడ కొనుక్కున్నాను, మీరు కొనుక్కోండి అంటే చెప్తే మీరు కొనుక్కోగలరు, మళ్ళీ నేను ఎందుకు రాయడం? అందుకే కొందరు అంటారు తీసేసి రాసి తీసేస్తున్నాడని. అలాగే 10 పుస్తకాల్లోంచి తీసి 11వ పుస్తకం రాయడం కాదు ఇప్పుడు చేసిన పని. అది ముందు సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. అయితే వాటి వేటిని పరిశీలించకుండా ఇష్టానుసారం రాయడం కూడా తప్పే. రెండు ఇక్కడ ఉన్న అందుకే ఏంటంటే వాటిని పరిశీలిస్తూనే వాటికి విరుద్ధం కాని ఒక స్ఫురణను కూడా చెప్పాలి. అంటే నాదైన ఒక భావాన్ని చెప్పాలి. నాదైన భావము అంటే శాస్త్ర విరుద్ధము కాని నాదైన భావం. మళ్ళీ అది కూడా తెలుసుకోవాల్సింది, సంప్రదాయ సమ్మతమైన భావం. ఎందుకంటే నేటి మానవుడికి కూడా, అధునాతన మానవుడు తార్కికంగా ఆలోచించేవాడు, తాత్వికంగా ఆలోచించేవాడు, వాడికి కూడా ఈ రుద్రం యొక్క గొప్పతనం చెప్పాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రవచన రూపంలో చెప్పినప్పుడు అనేకములైన అంశాలు పరిశీలించడం జరిగినది. వాటిని ప్రవచన రూపంలో చెప్తున్నప్పుడు అన్ని చోట్ల చెప్పాను, అందరూ విన్నారు, సీడీలుగా వచ్చాయి. రుద్రం ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు ఈ సీడీలు విని దీని గురించి మాట్లాడుతూ ఇది పుస్తక రూపంలో వస్తే బాగుండండి అని అంటూ ఉన్నారు. నేను వింటూ ఉన్నాను కానీ ఎప్పుడు పుస్తకం రాయలేదు. ఎందుకంటే పుస్తకం రాయకపోవడానికి ఒక కారణం బద్ధకం అని నేను అన్ను. కానీ ఎన్నో పుస్తకాలు ఉంటూ ఉంటే నేను ఈ బరువు ఎందుకు పెట్టడం అని కొంచెం వెనకేయడం కూడా జరిగింది. కానీ దీన్ని పుస్తకంగా రావాలని గట్టి మొండి పట్టు పెట్టిన వారు ఆంజనేయ శాస్త్రి గారు చెప్తున్నారు. ఆయన మొండి పట్టుదల వల్ల 2 పుస్తకాలు వచ్చాయి, ఒకటి విష్ణు విద్య, ఇప్పుడు ఇది 2వది. అయితే దీన్ని పుస్తకంగా ఆ విన్నది యథాతథంగా వ్రాసి తీసుకొచ్చారు సోదరి లక్ష్మి గారు. అయితే అప్పుడు నా మరో సమస్య వచ్చింది. ఇది ప్రవచనం పద్ధతిలోనే ఇద్దాము, ఇస్తే ప్రతి వాళ్ళకి మరింత దగ్గరతనం వస్తుంది ఒకటి, ప్రవచనం యథాతథంగా ఇస్తే మరొక ప్రమాదం ఉంది, విషయం వినేటప్పుడు వేరు ప్రవాహంలో వెళ్ళిపోతుంది కానీ దాన్ని తిరిగి చదివేటప్పుడు చాలా దూరంగా వెళ్ళిపోతూ అనిపిస్తూ ఉంటుంది. కనుక పట్టు ఉండాలి ఒకవైపు, విషయానికి దగ్గరతనము ఉండాలి. దీనితో దాన్ని ఎడిట్ చేసి సంస్కరించి భాషను మార్చుకుని ఒక పద్ధతి చేయడానికి మరో 2 పుస్తకాలు రాసినంత పని అయింది నాకు. అవంతా చేసేటప్పటికీ ఇంత సమయం పట్టింది. ఇంకా దానికి తప్పులు లేకుండా తీసుకురావడంలో పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. అందుకే నాకు తెలిసి ఇంచుమించు దీనిలో తప్పులు లేవు అనుకున్నాకే ముద్రించడం జరిగినది. అలాగే దీన్ని తీసుకురావడం ఇంత కృషి దీని వెనకాల జరిగింది. అయితే ఈ చెప్తున్నప్పుడు, ఈ దిద్దేటప్పుడు, తిరిగి వీటన్నిటిని సవరించేటప్పుడు నేను చేసిందంతా కూడా రుద్రోపాసనే చేశాను భావించాను. ఇక్కడ అదే ఇదంతా రుద్రోపాసన. ఎన్ని మార్లు మననం జరిగింది, ఎన్ని మార్లు భావన జరిగింది, ఎంతవరకు ఇంకించుకున్నాను అనేటువంటిది దీని ద్వారా జరిగింది. అయితే రుద్రం అనేది వేదంలో ఒక భాగం. వేదాన్ని 2 భాగాలుగా చేస్తారు చాలామంది, కర్మ జ్ఞానము అని ఈ 2 భాగములు ఉన్నాయి. అంటే కాండద్వయమే చెప్పారు తప్ప కాండత్రయం లేదు అక్కడ, కాండద్వయమే కర్మ జ్ఞానము. ఉపాసన అనేది ఉన్నదే, అది కోరికల కోసం చేస్తే కర్మభాగంలోకి తీసుకుపోండి, ఆత్మజ్ఞానం కోసం తీసుకెళ్తే జ్ఞానంలోకి సమన్వయించవచ్చు. అందుకు ఉపాసన అటుకు ఇటుకి కూడా ఉంటుంది. కొంతమంది ఉపాసన భక్తి మార్గం అని పొరపాటు పడతారు, కానీ మూడింట్లోనే భక్తి ఉంటుంది. ఇది వేరే సబ్జెక్ట్, ఇప్పుడు నేను దానికి చెప్పట్లేదు. అయితే పోని ఉపాసన కూడా తీసుకుందాం, కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని అందాం. దేని భాగం దానిదే. కర్మకాండకి తీసుకొచ్చి వేదాంతంలో అన్వయించడం కుదరదు, వేదాంతమైన జ్ఞానకాండం తీసుకొచ్చి కర్మకాండం అన్వయించడం కుదరదు. కానీ అన్నిటికీ కుదిరేది ఏదైనా ఉందా? ఎందుకంటే వేదాంతం కూడా వేదంలోంచి వచ్చింది కదా, అది ఎక్కడ పైనుంచి ఎక్కడో వచ్చి పడలేదు, వచ్చి వేదానికి అతుక్కోలేదు, అది వేదంలో భాగమే కదా. మరి అన్నిటికీ సమన్వయించుతూ వేదంలో ఏదైనా భాగం ఉందా అంటే అది సరిగ్గా రుద్ర నమకమే. అటు జ్ఞానానికి, ఇటు కర్మకి, ఇటు ఉపాసనకు కూడా పనికొస్తుంది అని చెప్పారు పెద్దలు, చెప్పారు. అందుకే ఇది ఎక్కడ పెట్టాడంటే వేదానికి గుండెలో పెట్టాడు తీసుకువెళ్ళి. ఆ మాట ఇప్పటికి పెద్దలు సెలవిచ్చారు మీకు. వేద విద్య అన్ని విద్యల్లోకి గొప్పది. మనకున్న అష్టాదశ మహావిద్యల్లో ప్రథమ స్థానం, ప్రధాన స్థానం, అసలు అన్నిటికీ మూలస్థానం కూడా వేదమే. అయితే ఈ వేదంలో మళ్ళీ మధ్యభాగం యజుస్సు చెప్పబడుతున్నది, దానికి మళ్ళీ మధ్యలో రుద్రనమకం ఉన్నది. కనుకనే రుద్రైకాదశిని ఎలాంటి చోటు పెట్టాడంటే అది అటు కర్మకాండకి, జ్ఞానకాండకి పనికొస్తుంది. పైగా కర్మకాండకి సంబంధించిన విషయాలు ఉపనిషద్ భాగంలో చర్చ చేయరు, కానీ ఉపనిషద్ భాగంలో చర్చ చేసిన కర్మకాండ విషయం మాత్రం రుద్రం మాత్రమే చేశారు. ఉదాహరణకి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో అనేక మంత్రాలు రుద్రం మంత్రాలే అక్కడ యథాతథంగా కనబడతాయి. అక్కడితో ఆకుండా మళ్ళీ కైవల్య ఉపనిషత్తు, జాబాల ఉపనిషత్తు ఇత్యాది చోట్ల రుద్రానికి ఉపనిషత్ స్థానం కల్పించారు. ఈ మాటలు విద్యారణ్యుల వారు వేద భాష్యం రాస్తూ రుద్రానికి భాష్యం రాసేటప్పుడు దీనికి ఉపనిషద్ భాగం కూడా ఇది అన్నారు. ఇక్కడ ఇలా ఉంటూ ఉంటే ఉపనిషత్తుకు కూడా ఒప్పుకున్నాం, కర్మకు కూడా ఒప్పుకున్నాం. చిత్రం ఏంటంటే తంత్రశాస్త్రాల్లో రుద్రం గురించి వర్ణించారు. తంత్రశాస్త్రాల్లో రుద్రంలో ఉన్న వివిధ మంత్రాలని ఎలా వాడి ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో చెప్పారు. మొత్తం రుద్రం కలిపి ప్రయోగించవచ్చు, విడివిడిగా ఒక్కొక్క మంత్రం తీసుకుంటే ఒక్కొక్క ప్రయోజనం పొందవచ్చు. ఆ మంత్రానికి ధ్యాన శ్లోకము ఎంత జపించాలి, దానితో హోమం ఎలా చేయాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఆ టెక్నిక్స్ నేను ఈ పుస్తకంలో రాయలేదు. అలాంటివన్నీ కూడా గురుముఖత తెలుసుకోవాల్సిందే. ఈ పుస్తకంలో నేను రాసినది కేవలం శివభక్తి కలిగి ఆ శివుని గురించి ఇంకా తెలుసుకోవాలి, దానికి రుద్రం ఎలా సహకరిస్తుంది అనే జిజ్ఞాస కలిగిన నాలాంటి సామాన్యుల కోసం రాసుకున్న పుస్తకం ఇది ఇక్కడ. అందుకే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలగాలంటే ఓహో శివుడంటే ఇదా అని ఒక్క ఆనందం కలగాలి. పైగా ఇంకొక ఉద్దేశం పెట్టుకోవడం జరిగింది, ఇది చదువుతూ ఉండడమే రుద్రపారాయణ చేసినంత ఫలితం రావాలి అని తప్పని జరిగింది. ఎందుకంటే మీరు భావనాత్మకంగా దానితో అనుసంధానింపబడుతూ ఉంటారు. పైగా రుద్రం చెప్తున్న విషయం ఏంటంటే సృష్టిలో అనుభవించేటువంటి నీ సుఖ దుఃఖాలు అన్నీ కూడా ఈశ్వర ప్రసాదాలే. ఈశ్వర ప్రసాదాలను నువ్వు అనుకుంటూ ఉంటే ఆ ఈశ్వర ప్రసాదాలు క్రమంగా ఈశ్వర స్వరూపాలే అని జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందంటే నేను చూస్తున్నవన్నీ ఈశ్వర స్వరూపాలు అని ఇంతవరకు అనుకున్నాను, చూస్తున్న నేను కూడా ఈశ్వర స్వరూపమే అనే జ్ఞానం కలగదు. ఆ అద్వైత సిద్ధి కలిగించగలిగే శక్తి రుద్రానికి ఉంది. కనుకనే దీనికి ఉపనిషస్థానీయాన్ని ఇచ్చారు. ఇక్కడ యాజ్ఞవల్క్యుడే చెప్తాడు, అమృత స్వరూపుడైన పరమాత్మ గురించి చెప్పిన నామాలయ్యా ఇందులో ఉన్నాయన్నారు. అందుకే రుద్రానికి ఇన్ని బహువిధ ప్రయోజనములు, ప్రయోగములు ఉన్నాయి. చిత్రం ఏంటంటే రుద్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్తాడు ఇక్కడ ప్రత్యేకించి. అంతేకాదు రుద్రాన్ని ప్రయోగం చేసి శివసాక్షాత్కారం పొందినవాడు రామచంద్రమూర్తి. అందుకే రుద్రం బాగా అర్థం కావాలంటే రాముడు కృష్ణుడు బాగా అర్థం కావాలట. అందుకే నేను ఇటు అటు రామకృష్ణుని ఇద్దరిని పెట్టుకున్నాను, ఒక రఘునాథ్ శర్మ గారు, ఒకటి గోపాలకృష్ణ గారు. ఉభయుల మధ్య కూర్చున్నాను కనుక పసివాణ్ణైనా ఇది మాత్రం మాట్లాడగలుగుతున్నాను నేను. దన్నుంటే మరికొంత వస్తుంది. అలాగా వారు ఉభయులు. అందులో రుద్రతత్వం అద్భుతంగా చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఇది వ్యాస మూలంలోనూ ఉంది, తిక్కన గారు అనువాదంలోనూ ఉంది. అందులో శతరుద్రయం గురించే ప్రత్యేకించి చెప్తాడు. ముఖ్యంగా యుద్ధం జరుగుతూ ఉన్నది, జయధృతుడి విషయంలో ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. పాశుపతం వరం వచ్చింది కానీ వాడలేదు ఆయన. ఆ రాత్రి సమయంలో గుడారంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి బయలుదేరన్నట్ట, ఎక్కడికి, కైలాసానికి వెళదాం, తెల్లవారునే మళ్ళీ యుద్ధం, ఇప్పటికిప్పుడు కైలాసానికి వెళ్ళి రాగలరా కురుక్షేత్రం నుంచి. సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళాడు కృష్ణ పరమాత్మ. తీసుకువెళ్ళి తిన్నగా కైలాసానికి తీసుకువెళ్తాడు, మానసరోవరం దగ్గర ఉన్న కైలాసానికి. అప్పుడు శ్రీకృష్ణార్జునులు ఉభయులకి కూడా అక్కడ పరమేశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో అక్కడ పాశుపతాస్త్రం ఉంది, తీసుకోండి అని చెప్తాడు ఆయన. అప్పుడు మానసరోవర మధ్యంలో అనేక సర్పాల నడుమ పాశుపతాస్త్రం ప్రకాశిస్తూ ఉంటే కృష్ణార్జునులు ఉభయులు కూడా మోకాళ్ల మీద కూర్చుని రెండు చేతులు దోజలించి ఈ శతరుద్రీయం అనబడే రుద్రోపనిషత్తు అనబడే రుద్ర నమకాన్ని చదివేత్త చదవగానే అంతా ప్రసన్నమై పాశుపతాస్త్రం చేతికి వచ్చిందట. అందుకు పరమేశ్వరుడు ప్రసన్నుడై ప్రతికూలములను అనుకూలం చేయాలి అంటే రుద్రమే దిక్కు అని చెప్పారు ఇక్కడ. అందుకు దీన్ని బాగా ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వారి సహాయంతో మనం ప్రయోజనాలు పొందవచ్చు. కానీ వ్యాసుడు ఎంత దయామయుడంటే కృపయా మునినా కృతం అని భారతంలో చెప్పినట్లుగా ఈ రుద్రం అందరికీ అందించాలి అని తాపత్రయపడ్డాడు. సూత సంహిత అని స్కంద పురాణంలో ఉన్నది, అందులో ఒక చిన్న అధ్యాయంలో రుద్రమంతా పెట్టాడు. అది ప్రతివారు చదువుకోవచ్చు, చదువుకుని వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, నమస్కారం చేసుకోవచ్చు. ప్రతివారు చదువుకోదగ్గ రుద్రం, అవే రుద్రమంత్ర శబ్దాలనే చక్కగా సమకూర్చాడు ఆయన ఆ సూత సంహితలో. రెండవది మహాభారతంలో వ్యాస మహర్షి ఆయన అశ్వత్థామ మొదలైన వారికి శతరుద్రీయమని ఒక ప్రత్యేక అధ్యాయంలో రుద్రంలో భావమంతా చెప్తాడు, అది కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు. రెండవది. మూడవది శివరహస్యం అనేటువంటి గ్రంథంలో డుండి వినాయకుడు కాశీ విశ్వేశ్వరుడి దగ్గర స్తోత్రం చేస్తాడు, అది కూడా ఈ రుద్ర నమకంలో ఉన్నవన్నీ చెప్తాడు. అందరి సౌకర్యం కోసం ఆ మూడింటిని కూడా ఈ పుస్తకంలో ముద్రించడం జరిగింది చివర, వారి వారి ఇష్టం. అయితే అందులో చదువుతున్నప్పుడు ఏముంది అందులో అని తెలుసుకోవడం కోసం ఈ వ్యాఖ్యానం అంతా మీకు సహకరిస్తుంది. అయితే ఇందులో ప్రసంగిస్తున్నప్పుడు ఎలా ధోరణి ఉందో అదే రచించాం ఇక్కడ, ఇంకేం లేదు. ప్రసంగవశాత్తు కొన్ని ఉదాహరణలు అవి చెప్తాం. నిజానికి గ్రంథంగా రాస్తే అవి చెప్పక్కర్లే, కానీ ప్రవచన పాఠం అని పెట్టడం చేత ఆ ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల సామాన్యులకు మరింత శ్రద్ధ, మరింత అవగాహన, మరింత భక్తి కలుగుతుందని ముఖ్యమైనవి కొన్ని ఇక్కడ తీసుకోవడం కూడా జరిగినది. పైగా ఇందులో నువ్వు చూపించిన అర్థం ఏమిట్రా, ఇంతవరకు భాష్యకారులు చెప్పింది కాక అని అంటే ఇందులో చేసిన పని ఏమిటంటే కేవలం మాకు మంత్రము అర్థము చాలండి అనిపిస్తే ఇందులో అది కూడా రాయడం జరిగింది. ఒక మంత్రం, దాని కింద దాని యొక్క అర్థం, దాన్ని ఒక వేరే టైప్లో ప్రింట్ చేశాం. చదివేటువంటి వారికి సులభంగా అది మాత్రమే చదువుకెళ్ళిపోవచ్చు. దాని కింద ఆ మంత్రానికి ఇచ్చిన ప్రవచనం ఏమిటో వస్తుంది. ప్రవచనం ఇచ్చేటప్పుడు విషయాంతరం ఎక్కడికి వెళ్ళదు ఆ విషయంలోనూ లోతు చూస్తూ. అయితే నువ్వు చెప్పిన కొత్త అర్థం ఏమిటి, కొత్త అర్థం అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు రుద్రభాష్యం రచించిన వాళ్ళు ఎవరు చెప్పనిది, అంటే చెప్పినది చెప్తూనే చెప్పనిది చెప్తూ ఆ చెప్పనిది చెప్పేటప్పుడు కూడా వేదం సహాయం తీసుకునే చెప్తూ, అది కూడా వెంటనే వేదంలో మరొక చోటు చెప్పినది తీసుకుంటూ ఏం చేసావంటే చాలా జరిగింది ఇందులో. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారి పాదాలు పట్టుకున్నటువంటి సంస్కారం గనక ఏది చెప్పినా అటు పర్యవసించడమే పరమార్థం. ఏది విన్నా ఏది చదివినా ప్రయోజనం మాత్రం ఈశ్వర భక్తి కలగాలి, తద్వారా ఈశ్వర జ్ఞానం కలగాలి. ఇది తప్ప మరో ప్రయోజనం ఏ అధ్యయనానికి ఉండకూడదు అంతే. అదే ఉద్దేశంతో ఆ రెండు కలిగించడమే ఇది వెళ్తూ చూపించిన చిన్న చిన్న ప్రత్యేకతలు ఏమిటి అనేది ఇక్కడ పెద్దల సముఖంలో సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఉదాహరణకి ఉతైనం గోప అదృశన్ అదృశన్నుదహార్య ఆ మంత్రం ఉంది. ఆ మంత్రానికి భాష్యకారులందరూ రచించిన అర్థం ఏంటంటే ఇది ఆదిత్యాత్మక రుద్రస్తుతి. ఆ మంత్రం అంటే రుద్రుణ్ణి ఆదిత్య రూపంలో చూస్తున్నారు, అందుకే అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహిత అని అక్కడ అంటున్నారు. అసౌ అసావాదిత్యో బ్రహ్మ, ఈ ఆదిత్యుడే బ్రహ్మము, ఈ కనిపిస్తున్న సూర్యుడున్నాడే ఈయనే రుద్రుడు. ఈయన ఎలా ఉన్నాడంటే తామ్ర అరుణ బభ్రుః సుమంగళ, మొట్టమొదట బాగా ఎర్రగా కనబడతాడు, దాని తర్వాత కొంచెం ఆ ఎరుపు విరిగి లేత ఎరుపు రంగులోకి వస్తాడు, తర్వాత బంగారు రంగులోకి మారిపోతాడు. అంటే సూర్యోదయం యొక్క క్రమాన్ని చూపిస్తున్నాడు. ఎలా మారినా మనకు సుమంగళుడు, మంగళం కలిగించడానికి వచ్చిన శివుడు అతడు అన్నారు ఇక్కడ. అంటూ ఆయన అందరూ చూడగలరు అన్నారు. అక్కడ అభినవ శంకరులు గొప్ప భాష్యం రచించారు. అదే భాష్యాన్ని అంతకు పూర్వమే విద్యారణ్యుల వారు అందించారు. ఏమనంటే పరమేశ్వరుడు యొక్క నిర్గుణమైన తత్వం ప్రతివారి హృదయంలో ఉంది, కానీ అందరికీ అది అనుభవానికి రాదు. ఎవరో కేవలం మహానిగ్రహ సంపన్నులైనటువంటి యోగులు, జ్ఞానులు మాత్రమే తమలో ఉన్నటువంటి నిర్గుణమైన పరమాత్మను చూడగలరు. ఉపాసకులు మాత్రమే కైలాసాది లోకాల్లో ఉన్న శివస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోగలరు, ఉపాసనలో భక్తిలో పండిన వారు. మరి వాళ్ళిద్దరికీ శివుడు కనబడతాడు, కానీ సామాన్యులకు శివుడు కనబడడా? కానీ ఆయన అందరికీ తెలుసుట, ఈజ్ వెల్ నోన్, శివుడికి ఒక పేరు వెల్ నోన్ అని. వెల్ నోన్ అనే ఇంగ్లీష్లో చెప్పాను కానీ సంస్కృతం దానికి శృతం అని పేరు, బాగా తెలుసుట. స్తుహి శృతం గత్త శతం యువానం, వెల్ నోన్ ఆయన అందరికీ తెలుసుట. మరి అందరికీ తెలుసు అన్నారు కానీ నాకు తెలియదండి అని ఎవరైనా వచ్చు. మీకు తెలుసయ్యా అన్నాడు. ఎలాగంటే అదిగో కనబడుతున్నాడే సూర్యుడి రూపంలో, అందరికీ ప్రత్యక్షంగా ఉన్నాడు అన్నారు. ఇదంతా కూడా ఉపనిషత్తులు కూడా నువ్వు ఏ దేవతను ఉపాసించినా ముందు సూర్యమండలంలో ఉపాసిస్తే తర్వాత నీ హృదయ మండలంలో ఉన్నవాడు కనబడతాడు అని ఉపనిషత్తు సమన్వయిస్తుంది. అందుకే ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి ఉపాసన అంతరాదిత్యోపాసన అని ఛాందోగ్యం మొదలైనవన్నీ చెప్తున్నాయి. ఆ ఉపనిషత్తులు మర్చిపోకూడదు. అందుకు ఇక్కడ మరొక విషయం కూడా నేను చెప్పడానికి సాహసిస్తున్నాను. సంప్రదాయజ్ఞులు మన్నింతురుగాక. అదేమిటి అంటే, మహానుభావులైనటువంటి అరవింద మహర్షి, మన ఎంత అసంప్రదాయవాది అన్నప్పటికీ కూడా ఆర్య సమాజ స్థాపకులైనటువంటి దయానంద సరస్వతి, వీళ్ళు కూడా వేదానికి భాష్యం రచించారు. కొన్ని చోట్ల వాళ్ళు ఔచితీయమంతమైన అర్థాలు చెప్పారు. వారి అసంప్రదాయాన్ని నేను ఒప్పుకోను, కానీ వాళ్ళు చెప్పిన కొన్ని ఔచితీయమంతమైన వేదసమ్మతమైన అర్థాలను మాత్రం అంగీకరించవలసిందే కదా. అవి కూడా చాలా బాగున్నాయి, అవి కూడా గ్రహించడం జరిగింది. అయితే అందులో అసంప్రదాయములు మాత్రం పరిగణించడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చేటువంటి అర్థాలు వేదం సాయంతో ఈశ్వరుడు స్ఫురింపజేసిన అర్థాలేమిటి అంటే, ఇప్పుడు ఉదయనం గోప అదృశన్ అదృశన్ను దహార్య, ఆదిత్య రూపంలోనూ రుద్రుడు అందరికీ కనబడుతున్నాడు. ఎవరికి అంటే గోపకులకి ఉదహార్యులకి కూడా కనబడుతున్నాడు. వాళ్ళకి వీళ్ళకేంటి విశ్వాభూతాన్ని అందరికీ కనబడుతున్నాడు అని అర్థం చెప్పారు. దీనికి గోపాహ అంటే పాలు మోసుకు వెళ్లేవారు, ఉదాహార్య అంటే నీళ్లు మోసుకు వెళ్లేవారు, వాళ్లకు కూడా కనబడుతున్నాడు అంటే వాళ్ళకి ఉపాసనలు పూజలు ఏం లేవు. తెల్లవారిందంటే పాలమ్ముకోవడం నీళ్లు మోసుకోవడం ఇవే పనులు పెట్టుకున్నటువంటి వారు, వాళ్ళు కూడా శివుణ్ణి సూర్య రూపంలో చూస్తున్నాను అర్థం చెప్పారు. ఇది నేను అనౌచిత్యమని అనను, గాని పూర్తిగా ఔచిత్యమని అంగీకరించలేను. పెద్దవారు మాటనే కాదంటావని కళ్ళెర్ర చేస్తే క్షమించురుగాక. ఎందుకంటే అంత వేదమాత నీళ్లు మూసేవాళ్ళు పాళ్లు మూసేవారు గురించే చెప్తుందా, ఏమిటి ఇందులో ఉన్న అర్థం? దాని గురించి ఆలోచిస్తే నాకు మళ్ళీ వేదంలోనే ప్రమాణం దొరికింది, ఇంకెక్కడా కాదు. గోపాహ అనే మాట వేదంలో అనేక చోట్ల దేవతలు అనే అర్థంలో వాడబడింది అది. అలాగే ఉదాహార్య అంటే ఊర్ధ్వమైనటువంటి ఈశ్వర శక్తుల్ని భూమిపై క్రిందికి తీసుకువచ్చేటువంటి పర్జన్య రూపాది శక్తుల్ని ఉదాహార్య అన్నారు. నీటిని మూసేవారు అంటే పర్జన్యాదులు. గోపాహ అంటే రక్షణ శక్తులు, గోపకులు అంటే రక్షకులు, గోపనం అంటే రక్షణ. ప్రపంచాన్ని రక్షించే గోపకులు ఎవరయ్యా అంటే దేవతలట. ఆ దేవతలకు కూడా దేవుడు ఎవడుంటే మహాదేవుడు, అందుకే గోపాల కృష్ణుడు అనుకుంటే అది సరిపోతుంది, ఏం తప్పులేదు. ఇది సంప్రదాయ అర్థమే, సంప్రదాయ విరుద్ధం కాదు. ఇంకా ప్రమాణంలో చిత్రం దేవానామదగ అదనీకం, ఇందులో దేవానామనదన గోపాహ తీసుకోవచ్చు, ఉదగాదనీకం దగ్గర ఉదాహార్య అన్వయించవచ్చు. అంత ప్రమాణాలు వేద ప్రమాణంతోనే కనబడుతున్నాయి. కానీ గోపాహ అంటే ఆ వస్తున్న సూర్యభగవాను రూపంలో ఉన్నటువంటి రుద్రుని దేవతలు నమస్కరిస్తూ ఉన్నారు, పర్జన్య శక్తులు నమస్కరిస్తున్నాయి. ఆయన నుంచి శక్తిని పొందిన ఆ దేవతలు పర్జన్య రూప శక్తులు భూమిని అనుగ్రహిస్తున్నారు అర్థం చెప్పడం జరిగింది. ఇలాంటివి ఇక్కడ ఇలాంటి అర్థాలు వైదికమైన అర్థాలు కనిపిస్తాయి. వేద విరుద్ధం కాదు, ఔచితీయమంతంగా ఉంటుంది. ఎవడు విన్నా అద్భుతం అనగలిగే భావం ఉంది. వేదమే ఇచ్చిన అర్థాన్ని వేద పురుషుడైన పరమేశ్వరుడు స్ఫురింపజేశాడు. ఇది పెద్దవాళ్ళు రాయలేదని నేను అన్ను, వాళ్లకు ఒక విధంగా స్ఫురింపజేసి అల్పుడికి కూడా ఇలా స్ఫురింపజేసినందుకు ఆయన కృప ఇంత గొప్పది కదా అని నమస్కారం చేసుకున్నా. ఇంకో భావం ఇందాక చెప్పారు, ఆరా తేగోఘ్న పూరుషగ్ని క్షయద్వీరాయ, మూడు మాటలున్నాయి ఇక్కడ. అంటే గోవుల్ని హింసించువాడా, వీరుల్ని హింసించువాడా, పురుషుల్ని హింసించువాడా అనగానే బయలుదేరారండి ఆధునికులు. వేదానికి సరి అయిన అర్థం చెప్పడానికి సంప్రదాయం తెలియాలి. ఒకటి, విరుద్ధార్థాలు చెప్పడానికి దుర్మార్గాలు సృష్టిస్తూ శివుణ్ణి హింసకుడుగా చూపించేటువంటి వాళ్ళు కొందరు తయారైతే, నాస్తికులు కొందరు తయారయ్యి గోవుల్ని చంపడం మీ వేదంలోనూ ఉంది కదా, మేమెందుకు గోవుల్ని చంపకూడదనే పాపాత్ములు కూడా తయారయ్యారు. మీకు పుస్తకాలు రాశారు, ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాల క్రితమే కొందరు రాశారు. వాళ్ళకి ఎవరు సమాధానాలు చెప్పలేకపోయారు, ఎందుకంటే అర్థం తెలియక. కానీ నిజానికి ఇలాంటివి అర్థం విడాలన్నా అరవింద మహర్షి లాంటి వాళ్ళు సహకరించారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి, ఇంద్రుడు పర్వతముల వజ్రముతో గోవులను కొట్టెను అని ఒక మంత్రం ఉంది. ఇదే యథాతథంగా పదానికి అర్థం రాస్తే ఇంద్రుడు వజ్రముతో గోవులను కొట్టెను మీరే చెప్పారు కదండి. అక్కడ ఇంకో చోట అంటాడు, ఇంద్రుడు గోవులతో పర్వతములను కొట్టెను, ఇంద్రుడు గోవులతో పర్వతములను కొట్టెట. ఇదేమిటయ్యా అర్థం? ఇంద్రుడు ఆవులను తీసుకుని కొండకేసి కొట్టాడు అని అర్థం రాశాడు ఒక ఆయన. అందుకే వేదానికి అర్థం ఎవడిపడి ఒక ఆయన అన్నాడు, రోజు తెల్లవారుజామున టీ తాగుతూ వేదానికి అర్థం రాశాను, 4 వాల్యూమ్స్, ఇంతవరకు ఎవడూ చేయలేదు. నేను రామాయణకు అర్థం రాశాను, భారతానికి అర్థం రాశాను, భాగవతానికి రాశాను, వేదానికి కూడా అర్థం రాశాను అన్నాను. అతడి వల్ల ప్రపంచానికి జరిగిన ప్రమాదం అంతా ఇంత కాదు. వేదాలు గల టీలు తాగుతూ కాఫీలు తాగుతూ అర్థాలు రాయకూడదు, తపస్సు చేయాలి లేకపోతే ఊరుకోవాలి, లేదా సంప్రదాయం తెలియాలి. సంప్రదాయంలో కాళ్ళు పట్టుకుని మాట్లాడారు. అక్కడ నేను చేసింది వాళ్ళ కాళ్ళు పట్టుకునే చెప్పాను. ఇక్కడ అయితే గోఘ్న అనే మాటకి ఆవులను చంపువాడని కనబడుతూ ఉంటే మీరు గోహత్యకూడదని మళ్ళీ హిందూ మతాలను చెప్తారేంటని అన్నవాళ్ళు ఉన్నారు. దీనికి అర్థం ఏం తీసుకోవాలి అంటే, దానికి అర్థం ఇక్కడ రాశాను, ముందు భౌతిక అర్థం తీసుకుని, మనమేదో పాపం చేసుకున్నాం గనక గోవుల్ని దెబ్బ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నాం, గోవుల్ని దెబ్బతీసే వాళ్ళు కనబడుతున్నా, ఏమి చేయలేకపోతున్నాం. ఎందువల్ల? ఏదో పాపం చేసుకున్నాం గనక. పాపరూప ఫలమిచ్చేవాడు పరమేశ్వరుడు గనక ఆ రూపంగా మనల్ని హింసిస్తున్నాడు. ఇక్కడ ఉదాహరణకి ఏదో రోగం వచ్చింది, ఆ రోగం మీరు నేను తెచ్చుకోలే, ఈశ్వరుడు ఇచ్చాడు. ఈశ్వరుడు ఊరికనే ఇవ్వలేదు, ఇదివరకు చేసిన పాపకర్మకు ఫలంగా ఇచ్చాడు. ఈశ్వరుడు అంటే కర్మఫల ప్రదాత. ఆ నిర్వచనం తెలిస్తే ఇదంతా అర్థమవుతుంది. నువ్వు చేసుకున్న పాపరూప కర్మకు ఫలంగా ఘోర రూపంలో నువ్వు శిక్షిస్తున్నాడు, నిజమే. కానీ మళ్ళీ నువ్వు లోకం క్షేమంగా ఉండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి. అందుకోసం ఏం చేయాలంటే, రోగాలిచ్చిన వాడా నువ్వే దీన్ని పోగొట్టు అని అడగాలట. ఎందుకంటే ఇచ్చేవాడైనా తీసేవాడైనా రెండు ఆయన కాకపోతే, ఆయన శిక్షిస్తుంటే ఇంకోడిని రక్షించమని అడగచ్చు. కానీ రుద్రం ఏం చేస్తుందంటే, శిక్షిస్తున్న ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వే రక్షించన్నది ఇక్కడ. అంటే ఆయన ఈశ్వరుడు, రెండు ఆయన చేయగలడు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని శివుడు శిక్షిస్తున్నాడు కనుక విష్ణువా రక్షించని ఇక్కడ రాయలేదు. ఇక్కడ ఒకే ఈశ్వరుడు వాడు. కనుక ఇందులో చేసిన పెద్ద ప్రయత్నం ఏంటంటే, ఘోర రూపంలో మన చుట్టూ జరుగుతున్నటువంటి బాధలన్నీ కూడా మనం చేసుకున్న పాపాలకి ప్రతిఫలంగానే అనుభవిస్తున్నాం. కానీ అలా ఊరుకోకూడదు. మనకు జబ్బు వచ్చింది అనుకోండి, ఏదో పాపఫలం అని పడుకుంటామా, డాక్టర్ల దగ్గరికి వెళ్తామా లేదా? అదేవిధంగా స్వామి ఇది ఉండకూడదు, నా దేశం క్షేమంగా ఉండాలి, ఈ ప్రపంచం క్షేమంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి, అందుకే ఈ గోవుల్ని హింసించకుండా చూడు. ఎవరికైతే వీటిని హింసించాలని ప్రవృత్తి పుట్టిందో వాళ్ళ బుద్ధిని మార్చు, నా ధర్మం కాపాడు, నా దేశాన్ని కాపాడు, ఇలా అడగాలి అని దీనికి అర్థం చెప్పడం జరిగింది. ఇది భౌతిక అర్థం సరిపోయింది కదా, ఇంకొక తాత్విక అర్థం చెప్పింది కూడా ఉపనిషత్తు కదా. ఉపనిషత్తును కూడా ఉపనిషత్తు అర్థం కూడా చెప్పాలి, లేకపోతే ఊరికనే రుద్ర ఉపనిషత్తులు అంటాడు, యాజ్ఞవల్క్యుడు అన్నాడు, ఆ మాట నేను కాలం అనలేదు, ఉపనిషత్తు అన్నాడు ఆయన. అన్నప్పుడు నేను ఉపనిషత్తు అర్థం చెప్పాలి కదా. అప్పుడు ఎలా చెప్పిందంటే, సుమ్నం అంటే నీ సౌమ్యమైన రూపం నా ముందు ఉండాలి. నీ సౌమ్యమైన రూపం నా ముందు ఉండాలంటే ముందు నువ్వు చేయాల్సిందంటే గోఘ్న, పూరుషఘ్న, క్షయద్వీర, ఈ మూడు. గోవుల్ని నశింపజేయవాడు, పురుషుల్ని నశింపజేయవాడు, మూడవది వీరుల్ని నశింపజేయవాడు. వీరులు అంటే తమ శక్తితో బాధించేవారు, అంతే కదా అర్థం. దీని విరుద్ధార్థం లేదు, తమ శక్తితో బాధించేవారు. ఎలా బాధిస్తారంటే వివిధ ఈరాహ వీరాహ, వివిధములైన గతులతో బాధిస్తారట. ఎలా బాధిస్తారు మనకు అర్థం కాదు, ఇవన్నీ వైదిక అర్థములే. కానీ ఈ ముగ్గురిని కొట్టి నీ సౌమ్య రూపం చూపించన్నాడు ఇక్కడ. అంటే శివుడు సౌమ్యుడు, సౌమ్యుడు అంటే మళ్ళీ ఉపనిషత్తులు కదండి, బ్రహ్మవిధవే సౌమ్యభాతి ఉపనిషత్తులు ఉంటుంది. ఇదిగో నీ ముఖం బ్రహ్మవేత్త ముఖంలా సౌమ్యంగా ఉంది అన్నాడు ఇక్కడ. కేవలం సౌమ్య ముఖం అంటే అర్థం ప్రస్తుతానికి కోపం అణుచుకున్నవాడి ముఖం అని అర్థం కాదు. ఇక్కడ బ్రహ్మవేత్త ముఖంలో ఏ నిర్మలమైన జ్ఞానం వల్ల కలిగిన ఆనందం ఉంటుందో, ఆనందం మెరిసిపోతూ ఉంటుంది, దానికి సౌమ్యము అంటారు. బ్రహ్మజ్ఞానమే సౌమ్యం. కనుక సౌమ్యుడైన పరమేశ్వర అంటే కేవల జ్ఞానస్వరూప అని అర్థం. నీ జ్ఞానస్వరూపం సాక్షాత్కరించాలంటే దానికి ముందు గోఘ్న, పూరుషఘ్న, వీరఘ్న జరగాలి. ఇది తాత్విక అర్థం చెప్పడం జరిగింది. గోవు అనే మాటకి ఇంద్రియములు అని ఒక అర్థము. గోవు అంటే కిరణముల అర్థం. ఇందాక చెప్పేమే, ఇంద్రుడు గోవులతో పర్వతములను కొట్టెను అంటే సూర్యుడు కిరణములతో భేదించరానివి కూడా భేదించాడు అని అర్థం అండి అక్కడ వేదంలో. అది అర్థం దాని స్పష్టంగా ఉంది. దాన్ని తీసుకుని గోవులను తీసుకుని రాతికేసి కొట్టాడంటే తప్పు కదా. అందుకే సంప్రదాయం తెలియాలి. గోశబ్దానికి వేదం ఏమర్థం చెప్పింది, గోవు అంటే ఇంద్రియములు అని ఒక అర్థం, పురుషుడు అంటే జీవుడు అని అర్థం, వీరులు అంటే బాధించేవారు అని అర్థం. ఈ మూడు ఏంటంటే మన ఇంద్రియములు వీటితో మురిసిపోతూ ఇంద్రియారాములు, అఘాయు ఇంద్రియారామో మోఘపార్థ సజీవతి అని భగవద్గీతలో చెప్పాడు. అందుకే ఈ ఇంద్రియములే నేననుకునే అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని తొలగించు, అది గోఘ్న అంటే అది అనమాట. అలాగే పురుషఘ్నే, జీవభావం ఏదైతే ఉన్నదో ఇవన్నీ అనుభవిస్తూ సుఖదుఖములు నేను అనుభవిస్తున్నాననే భోక్తృత్వ భావం జీవభావం. ఇది వేదాంత పరిభాష. అందుకే జీవభావాన్ని పోగొట్టు. పురుషుడు అంటే ఇక్కడ జీవుడు, పురే శయనం కరవుతైతే పురుష, కనుక జీవభావాన్ని పోగొట్టు. మూడు, నేను పోగొట్టుకుందామని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇదివరకటి పాపకర్మల ఫలంగా నన్ను వివిధాలుగా బాధిస్తున్నటువంటి పాపరూప ఫలములు, కర్మ బీజములు నా దగ్గర చాలా ఉన్నాయి, అవి నన్ను బాధిస్తున్నాయి. ఆ పాపములు నన్ను వివిధ విధములుగా బాధిస్తున్నాయి, కనుక నన్ను బాధించే పాపములు వీరులు ఇదనమాట. కనుక నా ఇంద్రియములే నేననే అజ్ఞానాన్ని పోగొట్టు, నా జీవభావాన్ని పోగొట్టు, నన్ను బాధించే ఈ పాపాలన్నింటినీ పోగొట్టి నీ సౌమ్యమైన జ్ఞాన స్వరూపాన్ని నాకు ప్రసాదించు అని అర్థం దీనికి చెప్పడం జరిగింది. ఇలా ప్రతిదానికి తాత్విక అర్థం, అంతేకాదు సామాజిక అర్థం మళ్ళీ విడిచిపెట్టలేదు, భౌతిక అర్థం కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఎందుకంటే సృష్టిలో అనేక వృత్తులు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఒక మాట ఉన్నది మనకి. ఇదేదో పాశ్చాత్య దేశాల నుంచి మనకు ఊడిపడింది అని అనుకుంటాం, కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కనబడుతుంది మనకు రుద్ర నమ్మకంలో, ఆశ్చర్యపోతాం మనం. అందుకే ఒక కథ చెప్తారు, చాలా కాలం క్రితం రష్యా కమ్యూనిజంతో పచ్చగా కళకళలాడిపోతున్న రోజుల్లో ఒక ఆయన వెళ్ళేట అక్కడికి భారతదేశం నుంచి. ఎందుకంటే ఈ దేశంలో ఉంటూ మరో దేశాన్ని అభిమానించడం ఈ దేశంలో వాళ్ళకి చాలా అలవాట. అందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళి అతని దగ్గర కూర్చుని నాకు మీ కమ్యూనిజం గురించి ఇంకా పూర్ణమైన పాఠాలు నేర్చుకోవాలని ఉందండి అనగేట రష్యన్ని. ఆయన అన్నట్ట, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు అన్నాడు. భారతదేశం నుంచి అన్నాడు. మీ భారతదేశంలో రుద్ర నమ్మకం ఒకటి ఉంది, అది బాగా చదువు, అదే కమ్యూనిజం అని చెప్పాడు. ఎందుకంటే మీకు ఎలా కనబడుతుందో చూడండి, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని అన్నాడు ఒక ఆయన. ఎవరు? ఆ మహానుభావుడు భలే మాట చెప్పాడు. అంతేకాదు, కుమ్మరి చక్రం కమ్మరి కొలిమి సాలెల మగ్గం జాలరి పగ్గం గొడ్డలి గుణపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిన్నాల్ నా వినుతించే నా విరుతించే నా నవీన గీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అని రచించాడు. ఇలాంటి వాళ్ళ విప్లవ కవిత్వం పట్టుకుని వేద సంస్కృతిని నిందించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్లకు కొంచెం కూర్చోపెట్టి చెవులు మెలేసి, నీ నవీన గీతికే కాదయ్యా, భారతీయ సనాతన గీతికి కూడా ఇదే భాగ్యం ప్రణవం. చూసుకో ఎక్కడుందయ్యా సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు, ఈశ్వర స్వరూపం దర్శించమని నా వేదం చెప్తోంది. ఎలాగ నమః కులాలేభ్య కర్మారేభ్యశ్చ భో నమో నమః, నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ భో నమః. తీయండి, వేటగాడి రూపంలో ఉన్న శివుడు కుమ్మరివాడు. కులాలేభ్య అంటే కుమ్మరి, కర్మారేభ్య కమ్మరి, కర్మారేభ్య కమ్మరి దగ్గరతనం, అవే శబ్దములు, వాటినే వాడాడు ఇక్కడ. అంతేకాదు చాతుర్వర్ణ్యములు శివస్వరూపుని చెప్పాడు. పుష్టాయి ఉపవీతినే నమః, యజ్ఞోపవిద్ధారి వచ్చాడు. క్షత్రాణాం పతే నమః, పాలకులు వచ్చారు. నమో వాణిజాయ, వ్యాపారవేత్త వచ్చాడు. ఎవరు రాలేదండి? అక్కడ వేటాడుకు తిరిగేటువంటి పశువుల్ని పక్షుల్ని వేటాడుకు తిరిగే పుంజిష్టేభ్యో నిషాదేభ్యో నమో నమః, మొత్తం సమాజం అంతటా కూడా ఈశ్వర స్వరూపంగా దర్శించగలిగే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి, మనకి ఏదైతే అగ్గిపుల్ల కుక్క బిళ్ళ సబ్బు బిళ్ళ హీనంగా చూడకదేని కవితామయమైనో అన్ని అన్నాడు అదే శ్రీశ్రీ గారు. ఆయన మరికొంచెం కాస్త అధ్యయనం చేసి పవిత్రమైన జీవితం గడిపి కొద్ది పెద్దవాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకుంటే మళ్ళీ మన సంస్కృతి వచ్చేవాడేమో. ఆయన హీనంగా చూడక దేన్ని కవితామయమైన అన్ని అన్నాడు ఆయన, దాని కొద్దిగా మారుద్దాం. హీనంగా చూడకు దేన్ని ఈశ్వరమయమైన అన్ని, అది ఈశ్వరమయమైన అన్ని అని ఎరుక కలిగాక ఇదివరకు చేసుకున్న పుణ్యాలు బట్టి నాకు ఈ ఉపాధి వచ్చింది, నా కర్మలు బట్టి నాకు ఈ ఉపాధి వచ్చింది. ఉపాధితో పుణ్యఫలమైన గొప్పతనాన్ని అనుభవించడమే కాదు, పాపఫలమైన దుఃఖాలు నా దగ్గర ఉన్నాయి, రెండూ ఉన్నాయి.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.

అస్తృథమ్యః ఆత్మాధృవా అన్నగం సంవార్జనాని ముఖతమే స్థానభానాభూత్ ఆత్మానమన్నం ప్రవిశ్య బాహ్యదత్తనవకం శుభయతే తలత్మానాగ్రే సంవాచే ముఖతో ప్రాణపానభూత్ ఆత్మానమన్

ప్రజాపశుభర్యమాణే తారభ్యభ్యర్మణ్యేభ్యర్మాహుతేభ్య సంతిష్ట ఉత్తరోగాపదస్ ప్రతిష్ట.

ప్రజగమయతి ప్రజయా పశుభర్యజమాన సంవత్సరా వేదద్రూపం చతుర్సంహార్జునాయ సంబోవా.

ఎత్తేక్షాయ ఆహవనీయమభ్యుద్రవతి యజ్ఞసుసంధ్యై హేయోమాగ్నిహేజోమాగ్నేహాయుంధ్రాయే చక్రవక్ సాధేతి యజ్ఞసుసంధ్యై.

ఏభ్యః ప్రథమే క్షేత్రాయ అథాధ్యమదేభ్యమపః పూర్వమేధాతమేతద్వర్ణం దధాతి అభిలాహుతారుహం యథాహేయోషాన్నకుంభిరణ్యం చేతలం బిభ్రతే ఉపాన్యాత్రే ఏమేత ఏతరి హేతి ఆ భోగే సర్వా దేవత.

ఆధారాపజన్యమధ్యే హరస్కందరవర్జన్యావర్షతి హేదేవం క్రియలే ఊర్జాపివేంద్రక్తేవోర్జం దాది సత్వా పృథివ్యావోర్జాభుంజలే గ్రంథ్యం విత్రగుంజే ఓర్ధం ప్రాంతముద్ఘోషం ప్రత్యం జమాయచ్చతి తస్మాజేన పుంగేతోధీయతే ప్రజే ప్రజాయంతే విష్ణాస్తోపోధేత్యాజ్ఞావే విష్ణ యజ్ఞ ప్రజే పురస్కారాత్స్థలం గృహ్ణాది ముఖ్యమైన కరోతి జిరంగం గృహ్ణాది ప్రజాభజనాయుజ్యముఖేణ సంయుతం జిరంగ

పంచదశాధ్యాచే పంచదశాధమాసత్రాత్మనః అర్ధమాసత్వం వత్సరాకృతేంద్రసాకే గోర్భ్యమిషాపాదసాకే అనుయాభ్యమిషమ

ఏదేవానామపరాజితమాయతనం ఏవానామేవాపరాజితాయతన ఇంద్రోరుణోద్ధేజ్యాహ ఇంద్రియమేవ యజమానే ప్రసాదే సమారభ్యోద్వాద్వరాజ విస్ఫుట నిత్యాహృద్

యజమానస్య ప్రాణాన్ సంగృహేత్ ప్రమాణిక స్యాత్ ప్రోణాతుమగ్యంశ్వర్యమానాయమే నాస్య ప్రాణాన్ సంగృహతే న

ేవతానాగ్రహే ప్రాణాగుంజాయమాగుంజమానందేవాన్ హరిందామేత్యమయాగ్యమక్షమీతి పురాణభాగ్యాజ్యమీతి యాజ్యా నమయా భాగేన పరస్కర

విశ్వేదేవా శత్రుభవతే ఇంద్రియం వయేష్టే ఇంద్రియం యజమానే దాది అగ్నేర్వామన్నగ్రామీరాయం వా అగ్నిరమన్నగ్రహ్యాగ్రమే ఉన్నాయి హృదయ ఉన్నేవా సత్మనిత్యా ప్రజా పటవ పుణ్యం.

వాదః మమ విశ్వాన్ గృణసమాజ నిత్యాః కరణవాదాయమంజలే సకల ప్రసోదాయ సాదేవనం నరేవదాహ్యావృత్తేషాన్భవదే ధాతుక్షయానోగ్రహస్యేత్యాః అగ్నిర్వే ధాతా పుణ్యకర్మ సుగతస్య లోకః అగ్నిర్వేణాం ధాతా పుణ్యకర్మణి సుగతస్య లోకేన ధాతే శ్రవణం మే ధాతస్యాకరోమేత్యాః ఆత్మనైతమాయమాయ్యాశ్రమేతావాసాత్రూర్ణపాత్రేభా ఏదక్షం ధాపురస్ నమ్మ

ఇవదానశ్చదస్వన భృగానపణాని ప్రవృజయపురక్షాచోహరే సత్నా పురస్ కచ్చ శ్రోద్రాపస్ హరిహర.

ేత్రాజరాజనాయావత్ సూర్యాధ్యే కర్మాంతామరావతం ఇంద్రాయ దాయ

0: ఆసంగమాయం భరం వర్జయన్ ప్రాతర్మక్షోర్జనం
1: శివాయ. Dear listeners of Shaivam.org, the next program is Chandogya Upanishad, Spiritual Discourse in Malayalam, presented by Kaivalyananda Swamigal. Thank you. Om Namah Shivaya.

0: अदब्धव्रत प्रमतिर्वसिष्ठ सहस्रम भर शुची जिह्वो अग्नि सज्ञसी दस्व महाओ आशिशोच स्वदेववीतामह विधु ममग्ने अरुषम्मीयेध्य सृज प्राशस्तदर्शतम्
1: अपो देवी रूपा सृज मधुमतीर यक्ष्माय प्रजाभ्याः तासा आमास्थाना दुज्जीहता मोषाधयः सुपिप्पलाः सन्ते एवायुर्मा तरिष्वा दधातु तानाया हृदायं यद्विकस्तम् यो देवानां चरासि प्राणथे एन कस्मै देववशालस्तु तुभ्यम् सुजातो ज्योतिषा सह शर्मवरूथमासादत्स्वाहा वासो अग्ने विश्वरूपज्ञासं यायस्व विभावसो उदूतिष्ठस्वध्वरा वा नो देव्या धिया दृशे चाभासा बृहताशु शुक्वनिराग्नेया हि सुषस्तिभिः ऊर्ध्व ऊषुना ऊतये तिष्ठा देवो न साविता ऊर्ध्वो वाजस्य सनीता यदञ्जिभिर्वाघद्भिर्विह्वजामहे स जातो गर्भो असिरोदस्योरग्ने चारुर्बिभ्रूत ओषाधीषु चित्रशिशुः परितमाग्स्यक्तून्प्रमातृभ्यो अधिकनिकृतद्गाः स्थिरो भाववीड्वङ्ग आशुर्भाववाज्यर्वन् पृथुर्भावसुषदस्त्वमग्नेः पूरीशवाहानः शिवो भावप्रजाभ्यो मानुषीभ्यस्त्वमङ्गिरः माद्या वा आपृथिवी अभिशोचीर्मान्तरिक्षम् मा वनस्पतीन् प्रैतु वाजीकनिक्रदन्नानादद्रासाभस्पत्वाः भरन्नग्निम् पूरीष्यम् मापाद्यायूषः पुरा वृषाग्निम् वृषाणम् भरन्नपाङ्गर्भग्समुद्रियम् अग्न आया आहि वीतये ऋतज्ञ सत्यमृतज्ञ सत्यमग्निम् पूरीष्यामङ्गिरस्वद्भारामः ओषाधयः प्रतिमोदध्वमग्निमेतज्ञ शिवमायन्तामभ्यत्र युष्माः यस्यन्विश्वा अनीरा अमीवा निषीदन्नो अपादुर्मतिञ्जाहि ओषाधयः प्रतिगृह्णेत पुष्पावती सुपिप्पलाः अयं वो गर्भा ऋत्वियः प्रत्नज्ञ सधस्थमासादत् विपाजा सा पृथुना शोषु चानो बाधस्वद्विशो रक्षसो अमीवाः सुशर्माणो बृहतः शर्माणि स्यामग्नेरहज्ञ सुहवस्य प्रणीतौ आपो हिष्ठामाजो भुवस्तान ऊर्जे दाधातन महेरना आयचक्षासे यो वशिवता मोरसस्तस्य भाजयते हनाः उषतीरिव मातराः तस्मा अरङ्गमामभो यस्य क्षया आजजिन्वाथा आपो जनयाथा च नः मित्रः सज्ञा सृज्या पृथिवीम् भूमिम् च ज्योतिषा सह सुजातञ्जातवेदसमयक्ष्माय त्वा सज्ञसृजाभि प्रजाभ्याः रुद्राः सज्ञसृज्या पृथिवीम् बृहज्योतिः समीधिरे तेषाम् भानुरजस्र इच्छुक्रो देवेषु रोचते सज्ञसृष्टाम् वसुभिरुद्रैर्धीरैः कर्मण्यामृदम् हस्ताभ्याम् मृद्वीम् कृत्वा सिनीवाली कृणोतु ताम् सिनीवाली सुकपर्दासु कुरीरास्वौ उपशा सा तुभ्यामदिते मह्योखाम् दाधातु हस्तायोः उखाम् कृणोतु शक्त्या बाहुभ्यामदितिर्धिया माता पुत्रम् यथोपस्थे साग्निम् बिभर्तु गर्भ मखस्य शिरो ओशिवसावस्त्वा कृण्वन्तु गायत्रे नच्छन्दासाङ्गिरस्वध्रुवासि पृथिव्यासि धारयामयि प्रजाज्ञ राजस्पोषम् गौपत्यज्ञ सुवीर्यज्ञ सजातान्यजामानाय రుద్రాస్త్వా కృణ్వంతు త్రైష్టూభే నచ్ఛందాసాంగిరస్వధ్రువాస్యంతరిక్షమసి ధారయామయి ప్రజాజ్ఞ రాజస్పోషం గౌపత్యజ్ఞ సువీర్యజ్ఞ సజాతాన్యజమానాయ ఆదిత్యాస్త్వా కృణ్వంతు జాగాతే నచ్ఛందాసాంగిరస్వధ్రువా సిద్యౌరాసి ధారయామజి ప్రజాజ్ఞ రాజస్పోషం గౌపత్యజ్ఞ సువీర్యజ్ఞ సజాతాన్యజమానాయ విశ్వే త్వా దేవా వైశ్వానరా కృణ్వన్త్వానుష్టుభే నచ్ఛందాసాంగిరస్వధ్రువాసి దిశోసి ధారయామజి ప్రజాజ్ఞ రాజస్పోషం గౌపత్యజ్ఞ సువీర్యజ్ఞ సజాతాన్యజమానాయ అదిత్యైరాస్నాస్యదితిష్టే బిలం గర్భ్నాతు కృత్వా యసామహీ ముఖాం మృణ్మయీం యోనిమగ్నయే పుత్రేభ్యః ప్రాయచ్ఛదదితి శ్రపయానితి వసావస్త్వా ధూపయంతు గాచత్రే నచ్ఛందాసాంగిరస్వద్రుద్రాస్త్వా ధూపయంతు త్రైష్టు భే నచ్ఛందాసాంగిరస్వత్ ఆదిత్యాస్త్వా ధూపయంతు జాగాతే నచ్ఛందాసాంగిరస్వద్విశ్వే త్వా దేవా వైశ్వానరా ధూపయంత్వానుష్టుభే నచ్ఛందాసాంగిరస్వత్ ఇంద్రస్త్వా ధూపయతు వరుణస్త్వా ధూపయతు విష్ణుస్త్వా ధూపయతు
0: అదితిష్ట్వా దేవి విశ్వదేవ్యావతి పృథివ్యా సధస్థే అంగిరస్వత్ఖానత్వవట దేవానాం త్వా పత్నీర్దేవీర్విశ్వదేవ్యావతీః పృథివ్యా సధస్థే అంగిరస్వద్దాధతూఖే ధిషణాస్త్వా దేవీర్విశ్వదేవ్యావతీః పృథివ్యా సధస్థే అంగిరస్వదభీంధతాముఖే వరుత్రీష్ట్వా దేవీర్విశ్వదేవ్యావతీః పృథివ్యా సధస్థే అంగిరస్వచ్ఛ్రాపయంతూఖే జ్ఞాస్త్వా దేవీర్విశ్వదేవ్యావతీః పృథివ్యా సధస్థే అంగిరస్వత్వాచంతూఖే జనాయస్త్వాచ్ఛిన్నపత్రా దేవీర్విశ్వదేవ్యావతీః పృథివ్యా సధస్థే అంగిరస్వత్వాచంతూఖే మిత్రస్యాచర్షణి ధృతో వో దేవస్యాసానసి ద్యుమ్నం చిత్రశ్రావస్తమం దేవస్త్వా సవితో ద్వాపతు సుపానిస్వం గురిస్సు బాహురుతశక్త్యా అవ్యాథమానా పృథివ్యామాశాదిశ ఆపృణ
1: ఉత్థాయ బృహతి భవోదుతిష్ఠధ్రువాత్వం మిత్రైతాంత ఉఖాం పరీదదామ్యభిత్యా ఏషామాభేది వసావస్త్వాచ్ఛృందంతు గాయత్రే నచ్ఛందాసాంగిరస్వద్రుద్రాస్త్వాచ్ఛృందంతు త్రైష్టూభే నచ్ఛందాసాంగిరస్వత్ ఆదిత్యాస్త్వాచ్ఛృందంతు జాగాతే నచ్ఛందాసాంగిరస్వద్విశ్వే త్వా దేవా వైశ్వానరా ఆచ్ఛృందంత్వానుష్టుభే నచ్ఛందాసాంగిరస్వత్ ఆకూతిమగ్నిం ప్రయుజగ్గస్వాహ మనో మేధామగ్నిం ప్రయుజగ్గస్వాహ చిత్తం విజ్ఞాతమగ్నిం ప్రయుజగ్గస్వాహ వాచో విధృతిమగ్నిం ప్రయుజగ్గస్వాహ ప్రజాపాతయే మనావే స్వాహ అగ్నయే వైశ్వానరాయ స్వాహ విశ్వో దేవస్యా నేతుర్మర్తో వురీత సఖ్యం విశ్వో రాజ ఈశుధ్యతి ద్యుమ్నం వృణీత పుష్యసే స్వాహ మాసుభిత్థా మాసు రిషోంబా ధృష్ణు వీరయస్వసు అగ్నిశ్చేదంకారిష్యథః దృగ్యహస్వదేవి పృథివీ స్వస్తయా ఆసురీ మాయా స్వధయా కృతాసి జుష్టం దేవేభ్యా ఇదమస్తు హవ్యమరిష్టా త్వముదీహి యజ్ఞే అస్మిన్ ద్రన్న సర్పిరాసుతిః ప్రత్నోహోతావరేణ్యః సహాసస్పుత్రో అద్భూతః పరస్యా అధిసంవతో వారాం అభ్యాతారా యత్రాహమస్మితాం ఆవ పరమస్యాః పరావతో రోహిదశ్వ ఇహాగాహి पुरीश्यः पुरुप्रियोऽग्ने त्वन्तारा मृधाः यदग्ने कानि कानि चिदाते दारूणि दध्मसि सर्वं तदस्तु ते घृतं तज्जूषस्वयविष्ठ्या यदत्युपजिह्वीकायद्वम्रो आतिसर्पाति सर्वं तदस्तु ते घृतं तज्जूषस्वयविष्ठ्या आहारहरप्रायावं भरन्तोऽश्वायेव तिष्ठाते घासमस्मै रायस्पोषे एन समिषामदन्तोऽग्नेमाते प्रतिवेशारिषाम नाभा आपृथिव्याः सामिधाने अग्नौ राजस्पोषा आय बृहते हावामहे इरं मदं बृहदुक्थं यजत्रञ्जेता आरमग्निं पृता नासुसा सहिं याः सेना आ अभीत्वा रीरा व्याधिनीरुगाना उता
0: येस्तेना ये च तस्कारास्ताग्स्ते अग्नेऽपि दधाम्यास्ये
1: दग्यष्ट्राभ्यां मलिं लूञ्जम्भैस्तस्कारा उत हनुभ्याग्यस्तेनान् भागवस्ताग्यस्त्वङ्खा आदसुखादितान् ये जने एषु मनिं लावस्तेनास्तस्तस्कारावने एकक्षेष्वघायवस्ताग्यस्ते दधामि जम्भायोः

0: ఆచ్ఛ సర్వంతం మస్మ సాకూరు సజ్ఞశీతం మే బ్రహ్మ సజ్ఞశీతం వీర్యం బలం సజ్ఞశీతం క్షత్రం జిష్ణుయస్యాహమస్మి పురోహితః ఉదే ఏషాం బాహు ఆతిరముద్వర్చో అథో బలం క్షిణోమి బ్రహ్మణా మిత్రానున్నాయామి స్వాం అహం అన్నాపతేన్నస్య నో దేహ్యనమీవ శుష్మినః ప్రప్రాదాతార్ంతారిష ఊర్జన్ నో దేహి ద్విపదే చతుష్పదే
1: పునస్త్వాదిత్యా రుద్రావసావస్సమిందతాం పునర్బ్రహ్మానో వసునీథ యజ్ఞైః ఘృతేన త్వం తన్వం వర్ధయస్వ సత్యా సంతు యజమానస్య కామాస్వాహ ఇతి ద్వాదశోధ్యాయః.
2: ఓం ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ shaivam.org, the next program is spiritual discourse. In this you are about to listen Shivananda Lahari in Hindi, presented by Mahamandaleshwar Swami Sri Atmananda Giriji Maharaj. Thank you. Om Namah Shivaya.
3: Om Dhyaye Nityam Mahesham Rajat Giri Nibham చారుచంద్రావతంసం రత్నాకల్పోజ్వలాంగం పరశమృగవర వేతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్తుతమమరగణిర్ వ్యాఘ్రకృత్యం వసానం విశ్వాద్యం విశ్వవంద్యం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రం నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీ శంకరాచార్యమథాస్య పద్మ పాదం చ హస్తామలకం చ శిష్యం తంతోటకం వార్తికకారమన్యాన్ అస్మద్ గురుం సంతతమానతోస్మి. విశుద్ధ జ్ఞానదేహాయ త్రివేది దివ్య చక్షుసే శ్రేయః ప్రాప్తి నిమిత్తాయ నమః సోమార్ధధారిణే. ఓం శాంతిః శాంతిః శాంతిః.

పాత్రం వక్షస్థాఢనమంతకస్య కఠిన పస్మార సమ్మర్దనం భూభృత్ పర్యటనం నమస్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య కిం వోచితం

ఓం ఉపద్రవహరాగరమః ఓం ఉపమన్యుమహామోహభంజనాగరమః ఓం ఉపహితాగరమః ఓం ఉపజీవ్యాగరమః ఓం ఉప

ఏతత్ ప్రవాచకాయ నమః. ఓం ఐక్యకారిణే నమః. ఓం ఐంద్రప్రియాయ నమః. ఓం ఐం నమః. ఓం ఐం బీజజపతత్పరాయ నమః. ఓం ఐం శబ్దపరాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం జపస్తుత్యాయ నమః. ఓం హ్రీం శ్రీం బీజసాధకాయ నమః.

ఓజస్తేజోద్యుతిధరా గరమః ఓం నం బీజ జప ప్రీతా గరమః ఓం నమః పదవక్షకా గరమః ఓం పతస్తవ్యా గరమః ఓం పదాతీతవస్త్వంసా గరమః ఓం పదప్రియా గరమః ఓమిత్యేకాక్షరాత్ పరా గరమః ఓం ఓం భం గం స్వరూపకా గరమః ఓం

గరమః ఓం అంతరిక్షస్వరూపాగరమః ఓం అంతఃసత్వగుణోద్భాసి శుద్ధస్ఫటిక విగ్రహాగరమః ఓం అంతకవరప్రదాగరమః ఓం అంతకాగరమః ఓం అంతర్హితాగరమః ఓం

0: நமஹ.
1: நமசிவாய சாம்பாய சாந்தாய பரமாத்மனி. மனலோனு ఈ మహావిశ్వంలోనూ అనుక్షణం సాగే చైతన్య విన్యాసమే విశ్వేశ్వరుని నర్తనం. పంచాక్షరి జప సాధననే సోపానంగా అధిరోహించిన పదునైన జ్ఞానదృష్టికి ప్రతి అణువున విశ్వేశ్వరుని నాట్యశోభ ప్రత్యక్షమవుతుంది. ఆ దర్శనంతో పరవశమై భక్తుని హృదయం ఆ నాద నాట్యలయలో లీనమై గానం చేస్తుంది.

0: Om Namah Shivaya. Dear users of Shaivam.org, we are very much delighted to let you all know that due to the shower of grace from Almighty Lord Shiva and the continuous support from esteemed users like you, our Shaivam.org website had passed 26 successful years of service in the world of Shaivam, and it is all set to sustain the same with lot more new features in the forthcoming years as well. Adding to that, like one more diamond embedded to the golden crown, we are pleased to inform the existence of a new radio, Shiva Tattvam, specifically designed to telecast Shaiva discourses. It's a humble request to you to listen that as well and extend your support. Now you can listen all the Shaiva discourses being scheduled in Shaiva Lahari and Thirunariya Tamilosi radios in Shiva Tattvam radio only. Thanks for your esteemed support. ఓం నమ శివాయ.
1: ఎక్కువ తక్కువ మొదలైనవి కాకుండా అనేక వృక్షాలకి ఆశ్రయం ఇస్తూ ఎత్తు పల్లాలతో ఉంటూ గుహలు కూడా కలిగి ఉంటుంది పర్వతం. అందుకే పర్వతమే పరమేశ్వరుడు అన్నారు ఇక్కడ. ఆ పర్వతాలలో కురుస్తున్న జలపాతాలు చూస్తే మీరు ఒక్కసారి ఈ పర్వతంలో శివుడు ఎక్కడున్నాడో అని వెతుక్కోవడం కాదు, పర్వతమే శివుడు అని కనిపిస్తుంది. ఆ మహామహావృక్షాల నుంచి ఆ పడుతున్న జలపాతాలన్నీ కూడా ఆయన జటాజుటల నుంచి కురుస్తున్న గంగలాగే మనకు కనిపిస్తాయి. ఆ గహ్వరాలన్నీ కూడా ప్రణవనాదం వినిపించేటువంటి స్థానములుగా గోచరిస్తాయి. అలాంటి గుహలలో ఎందరికి ఆశ్రయిస్తున్నాడో, ఎన్ని జీవులకు ఆశ్రయిస్తున్నాడో, ఎంత దయామయుడు. ఆ కొండల్లో తిరిగే వాటికి కూడా ఎండల బాధ, వానల బాధ లేకుండా తలదాచుకోవడానికి గుహలను కల్పించిన పరమేశ్వరుడు ఆయన. వాటికి ఇళ్ళు కట్టుకోగలవా, కానీ వాటికి కూడా ఆశ్రయం ఇచ్చాడు. ఎన్నెన్ని అందులో తలదాచుకుంటున్నాయి. అంతేకాదు, ఈ ప్రపంచపు సంసారపు మొసళ్ల బాధ తట్టుకోలేక అరణ్యాలకు వెళ్ళిన మహర్షులు కూడా ఆ గుహలలోనే తపస్సులు చేసుకున్నారు. అందుకు వారికి కూడా ఆవాసం కల్పించినటువంటి గుహల యందు ఉన్న పరమేశ్వరునికి నమస్కారం. హృదయ్యాయచ అంటే లోతైన జలాశయాల్లో ఉండేవాడికి నమస్కారం. నివేష్ప్యాయచ మంచు నీళ్ల యందు ఉండే పరమేశ్వరుడికి నమస్కారం అన్నాడు. ఆ మంచు నీరు ఉదయాన్నే మనకి మంచు బిందువులు కనిపిస్తాయి. ఆ మంచు బిందువులు యందు కూడా రుద్రుడు ఉన్నట్ట. ఇది మనకు తెలిసినప్పుడు ఆ ఉషకాలంలో ప్రతి పత్రముపై ఉండేటువంటి ఆ తుషార బిందువు కూడా ఒక హిమలింగంలా మనకు దర్శనమిస్తుంది. అవునా లేదా? ఇలా ప్రతి మంచు నీటి చినుకులో కూడా ఉన్న పరమేశ్వరుడికి నమస్కారము. అంతెందుకయ్యా? పాంసవ్యాయచ స్వరంలో చెప్పేటప్పుడు పాగుం సవ్యాయచ అంటారు, శబ్దం మాత్రం పాంసవ్యాయచ అంటే అర్థం పాంశువునందు ఉండువాడు. పాంశువు అంటే పరమాణువు అనర్థం. అత్యల్ప పరిమాణం కలిగినటువంటి పరమాణువునందు కూడా ఉన్నటువంటి వాడు. అది మనకు గోచరించదు, కానీ దాని ఎందు ఆయన ఉన్నాడు. అదేవిధంగా రజస్యాయస దుమ్ము ధూళి కణముల యందు ఉన్నవాడు. ధూళి కణంలో ఉన్న రుద్రునికి నమస్కారం ఉన్నాడు. ఎంత గొప్ప విశేషం అండి! ధూళి కణంలో కూడా ఉంటాడండి. నీ కంటికి ధూళి కణం చిన్నది, కానీ ఆ ధూళి కణంలో కూడా ఎన్ని ప్రాణులు బ్రతుకుతున్నాయో మీకు తెలుసా? నీ సోఫాల్లో, నీ ఇంట్లో అక్కడ అంటుకుంటూ ఉంటూ ఉంటుంది అది. చివరికి ఆ డస్ట్ పడితే అందులో ఘోర రూపంగా వచ్చి కొట్టి ఎలర్జీలు రావట్లే, డస్ట్ ఎలర్జీ అందులోంచి వస్తుంది. మరి అందులో ఘోరమై ఉన్నాడే. అందుకు రజస్యాయచ అంటే వేద మహర్షి ధూళి కణంలో కూడా ఈశ్వర చైతన్యం ఉందని దర్శించాడు. అందులో కూడా ఘోరాఘోర రూపమైన రుద్ర చైతన్యం ఉంది. అది నువ్వు తెలుసుకుని శివా నమస్కరిస్తే ఆ ధూళి కణం వల్ల కూడా నీకు ప్రమాదం కలగకుండా కాపాడుకోగలడు ఆయన. అది రజస్యాయచ, ఇది విశేషం. అలాగే శుష్క్యాయచ హరిత్యాయచ అంటే ఎండిన కర్రల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, పచ్చికర్రల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అయితే ఎండు గొప్పదా పచ్చి గొప్పదా ప్రశ్నించండి. కొంచెం ఆలోచిస్తే ఏది గొప్పదో మనం తేల్చగలమా? మంట వెలిగించాలంటే పచ్చికర్రలతో లాభం లేదు. ఆ పచ్చికర్రలు మళ్ళీ ఔషధులకు మనకు వస్తాయి. అది అక్కర్లేదు అంటే మళ్ళీ లాభం లేదు. అందుకు అక్కడ శుష్కము ఎంత అవసరమో ఇక్కడ హరితము అంతే అవసరం. ఇక్కడ హరితము ఎంత అవసరమో అక్కడ శుష్కము అంతే అవసరం. అందుకే ఎండించేవాడు ఆయనే, తడి చేసేవాడు ఆయనే. తడిలో పొడిలో ఉండేవాడు పరమేశ్వరుడే. తడి ఉండవలసిన వస్తువుకు తడి ఉండాలి, పొడి ఉండవలసిన వస్తువుకు పొడి ఉండాలి. రెండిటికీ దేనికి ఉండవలసిన లక్షణం దానికి ఉండాలి. మీరు ఒక మామిడి పండు తీసుకున్నా అనుకోండి, అందులో రసమే లేక ఎండిపోయి ఉంటే పారేస్తాం, అవునా లేదా? అలాగే ఒక పొడి వస్తువుని తీసుకుంటే అది అలా రసం కారుతూ ఉంటే దాన్ని పారేస్తాం. అందుకే దేనికి ఏది ఉండాలో దానికి అది ఉండాలి, అవునా లేదా? అందుకే దానికి తడి, దానికి తడి లక్షణం, పొడి దానికి పొడి లక్షణం కలిగించే పరమేశ్వరుడు ఈ తడి పొడి చోట్ల ఎందుకు కూడా మనకు శివము కలిగించుగాక. శుష్కాయచ హరిత్యాయచ, అలాగే లోప్యాయచ ఉలప్యాయచ అని చెప్తున్నాడు. లోప్యాయచ అంటే గడ్డి కూడా మొలవనటువంటి కఠిన స్థలాలలో ఉండే రుద్రుడు అన్నారు. రాళ్లసీమండి అంటాం, కానీ ఆ రాళ్ల నుంచే ఎన్నెన్ని తయారు చేసుకుంటున్నాం, ఎన్ని రకాల రాళ్లు ఉన్నాయండి. అందుకే మనకి అశ్మాచమే మృత్తికాచమే అని చమకంలో చెప్పుకుంటున్నాం. నాకు రాళ్ళు ఇవయ్యా మట్టి ఇవయ్యా అని అడుగుతున్నాం. మట్టి కావాలా రాళ్ళు కావాలా? వాడు మట్టి అడుగుతున్నాడండి, ఏదో మనకి అక్కర్లేదు అన్నట్టు అని మట్టి మీద నిలబడే మనం అంటాం. మట్టి లేకపోతే ఎలా బతకగలం అని అశ్మాచమే. ఎన్ని రకాల రాళ్ళండి, మార్బుల, గ్రనైట, నాపరాయ, ఏ రాయి? ప్రతి రాయిలోని పరమేశ్వరుడే. అందుకు గడ్డి కూడా మొలవనటువంటి ప్రదేశాలు కూడా ఏర్పాటు చేసిన వాడు అంటే ఏ విధమైనటువంటి కెమెరా ఫోకస్ చేస్తుందో వేదం చూడండి. ఇక్కడ అన్ని ల్యాండ్స్కేప్స్ చూపిస్తుంది, అన్ని జలాశయాలు చూపిస్తుంది, ఆకాశంలో ఉన్న బహువిధ మార్గములు చూపిస్తుంది, జీవ వ్యవస్థను చూపిస్తుంది, ఆ జీవుల్లో వృక్ష వ్యవస్థలు, రకరకాల జంతుజాలాలు, అందులో మానవులు, మానవుల్లో అవస్థలు, వయోభేదాలు, ప్రతాప భేదాలు, దరిద్రులు, సంపన్నులు, ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని. మొత్తం 11 రోజులు కూర్చుని పెద్ద విశ్వరూప సందర్శన యోగం. ఇంతకంటే పెద్ద స్కోప్ ఎవడివ్వగలండి? అయితే ఇంత చూపిస్తూ కూడా కన్ఫ్యూజన్ కాకుండా ఇంత ఒక్కటే అని ఏకత్వం ఇచ్చి ఇదే శివం అని ఒక్క రత్నాన్ని చేతిలో పెడుతున్నది. అది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. లోప్యాయచ ఉలప్యాయచ, ఉలప్యాయచ అంటే తృణాదులతో సమృద్ధమైన స్థలములు, అంటే చక్కగా గడ్డి మరిచి బల్బజము మొదలైన తృణములతో. గడ్డిలో రకాలు చెప్తున్నాడు ఇక్కడ, అనేక రకములైన గడ్డిలతో నిండినటువంటి భూములయందు ఉన్నటువంటి వాడికి, మొత్తానికి ఊర్వ్యాయచ ఉర్వియందు ఉన్నవాడు అంటే పృథివీయందు అంతర్యామి అయి ఉన్న పరమేశ్వరుడు. ఈ భూమి ఈశ్వర స్వరూపము, అష్ట శివుని అష్టమూర్తుల్లో ఒకటి ఈ భూమి. ఈ భూమిలో కూడా ఘోరాఘోర లక్షణం ఉందని మనకు అనుభవమే. అందుకు ఆ భూమి కూడా మనకు శివమై ఉన్నందు గనకనే మనం ఇలా కూర్చోగలిగి వినగలుగుతూ ఉన్నాం. అందుకు భూమి మనకు అనుకూలించాలి, శివమవ్వాలి. అందుకు పృథ్వీ యందు ఉన్న పరమేశ్వరుడికి నమస్కారము. ఈ పృథ్వీ యందే నదులు యందు ఉండే తరంగాల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని చెప్పి, పర్ణముల యందు ఉండే స్వామికి నమస్కారము అంటే ఆకులలో ఉండే స్వామి. ప్రతి ఆకులో పరమేశ్వరుడు ఉన్నట్ట, అందుకే వాటిని ఔషధులుగా మనం వాడుకుంటూ ఉన్నాం. పచ్చి ఆకులలో ఉన్న పరమేశ్వరుడికి నమస్కారం అన్నాడు. పచ్చి ఆకుల్లోంచి మనం రసం తీసుకుంటాం, ఆ రసాలు ఔషధులకి. బిల్వం వల్ల కరివేపాకుతో అన్ని రోగాలు పోతాయట. మనం తినేటప్పుడు తీసి పక్కన పెట్టేయడం ఒక అలవాటు. సామెత ఉందేమో కానీ కరివేపాకు పక్కన తీసి పెట్టేవారంత మూర్ఖుడు పరుగుడు ఉండేది. కరివేపాకు చాలా ఔషధీయ విలువలు ఉన్నటువంటిది. అయితే ఇది వైద్య సబ్జెక్ట్ కాదు కనుక రేపటి నుంచేనా కరివేపాకును తినాలని కోరికతో చెప్తున్నాను. కరివేపాకు చాలా రోగాలకు మందది. ఆ కరివేపాకు, కొత్తిమీర, ఇటువైపు బిల్వదళం, ఇవన్నీ ప్రతి పత్రములో ఔషధుల శక్తులు ఉన్నాయి. ఆ ఔషధీనాం పతయే నమః అయిన రుద్రుడు ఉన్నాడు గనక ఆ ఆకులు తిని ఏమైనా ఆకుకూరలో ఏంటో కొనుక్కుంటున్నామా లేదా? ఆ ఆకులు తిని మనం ఆరోగ్యం తెచ్చుకుంటున్నాం కదా. మరి ఆకులలో ఉన్నటువంటి అన్న ప్రదాత అన్నానాం పతయే నమః ఉన్నాడు గనక పర్ణ్యాయచ నమః, ఆకుల యందు ఉన్న రుద్రుడికి నమస్కారం. సరే అండి, పచ్చి ఆకుల్లో అయితే రసం ఉంటుంది, అందులో ఎండుటాకులేవి శివుడు కావండి అంటే పర్ణశజ్యాయచ నమః, ఎండిన ఆకుల గుంపులో ఉన్న రుద్రునికి నమస్కారం అన్నారు. పచ్చి ఆకులలోనూ ఆయనే, ఎండుటాకుల్లోనూ ఆయనే. అందుకే ఎండిన ఆకులు కొన్ని ఔషధులకు వాడుకుంటాం. కరివేపాకు ఎండబెట్టి అది ఎండకపోతే వేయించేనా ఎండు చేసి దాన్ని వాడుకోవడం ఉన్నది. పర్ణశజ్జాయచ, ఆ ఎండుటాకులు కూడా ఈశ్వరుని యొక్క సంకల్పమే. అయ్యా, ఎండుటాకులు అడవుల్లో రాలి పడిపోతూ ఉంటాయి, పండి ఎండిన ప్రతి ఆకు ఒక పచ్చని ఆకు పుట్టుకకి చోటిస్తుందండి, అది విశేషం. అలా పడినటువంటి ఆ ఎండుటాకుల పండుటాకులు ఏవైతే ఉంటాయో అవి మనకి ఎన్ని జాడలు చెప్తాయో. అడవిలో మనం వెళుతూ ఉంటే ఆ పండుటాకులు కానీ చప్పుడు చేసేయా, ఈ కింద నుంచి ఏదో కదిలి వెళ్ళిందని మనం జాగ్రత్త పడతాం. ఎన్ని చేస్తున్నాయో చూడండి, అందుకు ఎండిన ఆకుల గుంపులలో ఉన్న రుద్రుడికి నమస్కారం. ఆ ఎండుటాకుల గుంపులో పడుకున్నది మనకు కనబడకపోతే అడుగు వేస్తే ఒకటి ఇచ్చుకుంటుంది కూడా. అందుకు అది ఘోరంగా ఇవ్వకుండా శివుణ్ణి తలంచుకుంటే ఇక్కడ నేనున్నాను అని సైగ ఇస్తుంది, దాంతోనైనా కాపాడబడతాం. అందుకే పచ్చనాకులలోని ఎండుటాకులలోని ఉన్న రుద్రునికి నమస్కారం. ఏమి విస్తృతమైన దృష్టినిచ్చిందండి, ఏం మర్చిపోయాడో చెప్పండి రుద్రుడు. ఇలా వివరించి పరమేశ్వరుని యొక్క ప్రతాప స్వరూపాన్ని వర్ణిస్తూ నమోపగురమానాయ చాభిఘ్నతేచ నమ ఆఖ్యదతేచ ప్రఖ్యదతేచ నమో వక్కిరికేభ్యో దేవానాగం హృదయేభ్యః అపగురమానాయ అంటే ఆయుధాలని ఎత్తి పట్టుకున్న రుద్రునికి నమస్కారము, వాటితో దెబ్బతీసే రుద్రునికి నమస్కారము. వాడి వాడి పాపాన్ని అనుసరించి కొందరిని ఆఖ్యదతే కొందరిని ప్రఖ్యదతే, కొందరిని ఆ మాత్రం కొడతాట కొందరిని బాగా బాగుతాట. ఒకే సంఘటన కొందరిని బాగా కరచివేస్తుంది, కొందరిని కొంచెం కరచివేస్తుంది, కొందరిని ఏమీ కరచివేయదు. మరి సంఘటన ఒకటేనే అంటే వాడిలో వాడు గ్రహించిన ఈశ్వర చైతన్యం బట్టి, వాడుకొచ్చిన ఆ జ్ఞానం బట్టి వాడు దానికి అనుగుణంగా స్పందిస్తాడు. అది వాడి యొక్క పుణ్య విశేషానుగుణంగా పరమేశ్వరుడు ఆ బాధుడిలో కూడా వెరైటీస్ చూపిస్తాడని. ఆఖ్యదతేచ ప్రఖ్యదతేచ అలాంటి పరమేశ్వరుడు ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటి, అన్ని విధములుగా ఈ లోకములో నమో కిరికేభ్యో కిరికేభ్య అంటే వెదజల్లువాడు, కిరంతి అంటే వెదజల్లుట, కిరికేభ్య అంటే వెదజల్లువాడు. ఏమిటి వెదజల్లుతున్నాడు, హింసిస్తున్నాడు అనుకుంటే బాణాలు వెదజల్లుతున్నాడు, రక్షిస్తున్నాడు అనుకుంటే సంపదలు వెదజల్లుతున్నాడు. అలా వెదజల్లుతున్న ఆ పరమేశ్వరుడు ఆయన ఆపు అని ఏ దేవత అనలేరట, ఎందుకంటే దేవానాం హృదయేభ్యః ఈ బహువచనాల్లో చెప్తున్నారు. అక్కడ ఎన్ని రూపాలతో పరమేశ్వరుడున్నా వారు దేవతల హృదయములు. ఈ రుద్రులు ఎవరయ్యా, దేవతల యొక్క హృదయములు. దేవతల హృదయంలో ఉండేటటువంటి సంకల్పాది శక్తులన్నీ రుద్రుడే, ప్రతి దేవతలో ఉండే హృదయ శక్తే రుద్రుడు. అందుకు రుద్రుడు లేని దేవత లేడు. దేవానాం హృదయేభ్యః అనేది చాలా గొప్ప మాట. దేవతల హృదయమైన ఆ పరమేశ్వరుడే విక్షీణకేభ్యో విచిన్వత్కేభ్యః క్షీణత్వము లేనటువంటి వాడు, ఏ క్షీణ విగత క్షీణత్వం ఏ క్షీణత్వము లేనటువంటి వాడు, అనేకములైన సంపదలను సంగ్రహించి అందించేవాడు, ఆనిర్హతేభ్యః సమస్త పాప సంహారకుడైనటువంటి వాడు. అంతేకాదు పాపిష్ఠులు అటు ఇటు పోకుండా పారిపోకుండా వారి చుట్టూ ఆక్రమించి సంహరించేవాడు గనక ఆమీవత్కేభ్యః అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే మనలో పాపపు బుద్ధులు తప్పించుకుని లోపలికి దూరిపోకుండాను బయటకు ఎప్పుడో పారిపోయి ఈయన మళ్ళీ లేనప్పుడు వద్దాంలే అనుకోకుండా వాటిని అన్ని వైపులా ఆక్రమించి కొట్టగలిగేవాడు, అలాంటి వాడిని గుండెలోకి పెట్టుకున్నామా ఒక్క దుర్భావం లోపలికి రాదు, లోపలున్న వాటిని మళ్ళీ ఎక్కడికో పోకుండా నాశనం చేసి అంతరింపజేయగలడు కూడా, అది విశేషం. అటువంటి పరమేశ్వరుణ్ణి 9 అనువాకాలు నమస్కరించి 10వ అనువాకంలోకి ప్రవేశిస్తున్నాం. ద్రాపే అని ఇక్కడ మొదలు పెడుతున్నారు. ఇక్కడ ద్రాపి అనే దానికి 2-3 అర్థాలున్నాయి. ఒకటి కవచ

అంటే అన్నములు అంటే ఐశ్వర్యములు అని అర్థం, ముందే చెప్పుకున్నాం మనం. ఐశ్వర్యములకు పతి అయిన వాడా అని అర్థం అంధసస్పతే అని. వెంటనే ఏమంటున్నాడు చూడండి, దరిద్రన్ ఓ దరిద్రుడా అని సంబోధించారు. ఏమిటండి, ఐశ్వర్యములకు పతి అయిన వాడా అని అక్కడ సంబోధించి వెంటనే ఓ దరిద్రుడా అని సంబోధించడం ఏంటండి? ఐశ్వర్యాలు ఉన్నవాడు ఎప్పుడు దరిద్రుడవుతాడా? ఏమిటి పరస్పర విరుద్ధం? అంటే సంపన్నుని యందు ఏ చైతన్యం ఉందో దరిద్రుని యందు అదే చైతన్యంగా ఉన్నవాడు అని అర్థం మనం చెప్పుకుంటాం. అంతేకాదు, ఎన్ని సంపదలున్నా ఈశ్వరుడు దరిద్రుడే. దరిద్రుడు అంటే లేనివాడు అని అర్థం. ఈ లేనివాడు అనేది రెండు విధాలు. ఎలాగో అంటే అవసరమైనవి లేనివాడు దరిద్రుడు, అసలు వేటి అవసరం లేనివాడు ఆ దరిద్రుడు పరమేశ్వరుడు. ఇది విశేషం. మనకు అవసరాలు ఎన్నో ఉన్నాయి, అందుకు అవి తీర్చుకునే వనరులు లేకపోతే మనం దరిద్రుడు. ఆయనకు వేటి అవసరం లేదు. ఈ మాట చూడండి, అంధసస్పతే దరిద్రం, అదే గొప్ప విశేషం. అన్ని సంపదలుండి కూడా ఏ సంపద తనకు అక్కర్ లేకుండా ఉండగలడా ఎవడైనా? ఒక్క పరమేశ్వరుడే అలా ఉండగలండి. ఇన్ని సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి, సంపదలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి, ఆయన మించిన సంపద లేదు. కనుక ఈశ్వర, మహేశ్వర, పరమేశ్వర, సర్వేశ్వర, జగదీశ్వర, ఈశ్వర శబ్దాలన్నీ ఆయనకే వాడు. ఈశ్వర అంటేనే ఐశ్వర్యమైదు. మరి అన్ని ఈశ్వర శబ్దాలు ఉండి కూడా ఏమీ లేనివాడండి ఆయన. అంటే ఈ ఐశ్వర్యములన్నీ నా కోసం కాదయ్యా, జగత్తు కోసం అన్నాడు ఆయన. అందుకే సృష్టించిన ధనమగ్నిర్ధనం, వాయుర్ధనం, సూర్యోధనం, వసువు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సృష్టి కోసం నేను సృష్టించిన ఐశ్వర్యములు, కానీ ఐశ్వర్యాలు ఏవి నా కోసం కాదు. ఇంత బంగారం సృష్టించాడు, అందుకు బంగారం అంతా ఆయన దగ్గర ఉందంటే మొహం చూస్తేనే తెలుస్తుందండి, శరీరం చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఒకటి రెండో బంగారం దిగేసుకున్నాడు వాడు, అందుకు వాడికి బంగారం బాగా ఉందని తెలిసిందండి అంటాడు. ఈ పరమేశ్వరుడు మాత్రం ఇన్ని ఐశ్వర్యాలున్నా ఒంటి మీద ఒక్క ఐశ్వర్యం ఉంటుందండి. దరిద్ర వేషం ఈయన దగ్గర కనిపిస్తుంది. దరిద్రం ఏమైనా ఒక్కటైనా ఆయన దగ్గర ఐశ్వర్య వేషం ఉందండి. అసలు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలంటే ఆయన్ని చూస్తే ఏమీ అడగాలని బుద్ధి కూడా పుట్టదు మనకి, అవునా లేదా? అసలు ఏం అడుగుతాం? ఎవడైనా బాగా సంపద ఉన్నవాడు మన ఇంటి తలుపు తడితే మనకు చాలా ఆశ. ఎందుకంటే వాడు కట్టుకున్న, వేసుకున్న కంకణం, చేతుకున్న ఉంగరాలు, మెడలో వేసుకున్న ఆభరణాలు, చాలా పెద్దవాడు వచ్చాడండి. వాడు సూట్ వేసుకుని వస్తే మరీ ఆనందం, కారులో దిగితే ఇంకా ఆనందం. ఎందుకంటే వాడి వల్ల ఏదైనా వస్తుంది. కానీ ఈయన గారిని చూస్తే వాడికైనా ఈయన వల్ల ఏదైనా వస్తుంది అనిపిస్తుందా? ఆయనకి ఏదో ప్రేమ పుట్టి ఇస్తా అని తీసుకో అంటే మాత్రం పుచ్చుకోగలమా మనం? అశనంగర లంపనీకలాపో వసనం చర్మచ వాహనం మహుక్ష మమ దాస్యతి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. నీ ఆహారం నాకు ఇస్తే నేను వద్దంటానయ్యా, అది విషం. నీ అలంకారం నాకు ఇస్తానంటే పారిపోతాను అక్కడికి. ఇదిగో వెహికల్ ఎక్కువ అంటే అది కొమ్ము విసిరితే పరిగెడతాను నేను. క్లాత్స్ కావాలా అంటే నీకు అలవాటైన కృత్రిం వసాన ఆ చర్మం కట్టుకు తిరుగుతూ అవి నాకొద్దు. అసలే ఒక క్లాత్ ఉంది, చర్మపు క్లాత్. ఇంకేమిటయ్యా, అందుకు నిన్ను చూస్తే ఇది కావాలి అని అడిగించే బుద్ధి కూడా చెప్పేశాం. అందుకు ఏమిస్తావో తెలుసా? ఏమి ఇవ్వద్దయ్యా, ఇవ్వాలన్నా నీ దగ్గరే ఉన్నాయి, తవ పాద అంబుజ భక్తి మేవదేహి అంటారు శంకరుడు వారు. అందుకే దరిద్రుట అయిన పాపం అంటే దరిద్రుని వలే కనబడువాడా అని అర్థం. ఏ ఐశ్వర్యముల అవసరమూ లేనివాడా అని దరిద్ర శబ్దానికి అర్థం. అలాంటి దరిద్రుల వద్దకు వెళ్ళే మనం నమస్కారాలు చెయ్యాలండి. అందుకే అరుణాచల గిరి గుహల వద్దకు వెళ్ళి రమణ మహర్షి పాదాల మీద పడ్డాం. దరిద్ర వేషం, ఒక చిన్న గోచిపాత రాయుడైన అది వేసి కూర్చున్నాడు. దరిద్ర నీల లోహిత, ఆయన ఇంటికి వెళ్ళామా, ఇంకెక్కడికి వెళ్ళాం మనం చెప్పండి? ఆయన దగ్గరికే వెళ్ళాం. రామకృష్ణ పరమహంస, ఏం కిరీటం ఉందండి, ఏ ఆభరణాలు ఉన్నాయండి ఆయన దగ్గర? పిచ్చి వేషం, గడ్డం కూడా వీసుకున్నారు కదా పాపం. అలాంటి ఆయన మనకి శరణ్యుడు. ఇక ఆ తర్వాత ఒక దర్భాసనం మీద కూర్చుని ఒకే ఒక్క ఎర్రని వస్త్రం ఒంటికి కప్పుకుని కూర్చున్న కంచి పరమాచార్యుల వారి పాదాల మీద పడ్డాం, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి మీద. ఎందుకు దరిద్రం? వారు ఏది అసలు ఐశ్వర్యమో అది తామై ఉన్నారు గనక బాహ్యమైన ఐశ్వర్యములు చూపించుకుని ఈశ్వరత్వం ప్రకటించవలసిన అవసరం ఆయనకి లేదు. అది విశేషం. అందుకే స్వతసిద్ధంగా ఎవడు ఈశ్వరుడు, ఆయన దరిద్రవత్, దరిద్రుడు వలే గోచరిస్తున్నాడు. అందుకే దరిద్రన్ అని అంటున్నారు ఇక్కడ. అన్ని ఐశ్వర్యములు లోకానికే ఇచ్చి తనకేమి ఉంచుకొని వాడు పరమేశ్వరుడే. నాకు అక్కర్లేదని నువ్వు వదిలేసినవన్నీ తన మీద వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు ఆయన. ఎందుకంటే నువ్వు అక్కర్లేదు.

పారిస్తే వాటికతే మోతే అన్నిటికి నేనే గతి. అందుకే పాములేసుకున్నాడు, చితాభస్మం పూసుకున్నాడు, నువ్వు అక్కర్లేదు వదిలేసాయి, అవన్నీ నేను తీసుకుంటాను అనేవాడు ఆయన ఒక్కడే. అది ఆయన యొక్క కారుణ్యం. అందుకే సిస్టర్ నివేదిత అంది, ఈ నెవర్ రెఫ్యూజెస్ ఎనీవన్నని, ఎవరినీ కాదనట. అంత దయామయుడు పరమేశ్వరుడు. అందుకు దరిద్రం, ఆ దరిద్రంలోనే ఆయన దయ కనిపిస్తుంది. అందుకే నీలలోహిత అన్నారు ఇక్కడ. ఆ నీలలోహితుడు అనే మాట చాలా గొప్పది. నీల లోహిత, నీలకాంతితోనూ ఎరుపు రంగుతోనూ ఉన్నటువంటి వాడా, అంటే అల్ట్రా వైలెట్ అని మనం అంటాం, వైలెట్ కలర్. ఇది కూడా కాంతి కిరణ విశేషం, ఇది సౌరశక్తికి సంబంధించిన ఒక రహస్యం ఇందులో ఉంది, అది పక్కన పెడదాం. నీల లోహిత, నీల అనేది జల లక్షణం, లోహిత అంటే ఎరుపు, అది అగ్ని లక్షణం. ఇదే అగ్ని సోమాత్మకం, ఇదే యజ్ఞతత్వం. ఆ నీలం అమ్మ, ఆ లోహితం శివుడు. నీల లోహిత అంటే అర్ధనారీశ్వర అని అర్థం. అర్ధనారీశ్వర స్వరూపుడైన ఓ పరమేశ్వర, అందుకే అర్ధపం లక్షణం వందే పురుషం కృష్ణ పింగళం అని కూడా వర్ణించారు. కృష్ణ అంటే నీలము, పింగళం అంటే ఎరుపు. ఈ నీల లోహితమే హరిహరాత్మక మూర్తిగా శైవంలో ఆరాధింపబడుతున్న తత్వం కూడా. విష్ణువు జలతత్వమైతే శివుడు అగ్నితత్వం, అది కూడా అగ్ని సోమాత్మకమే. ఈ సోమతత్వం యొక్క పురుష రూపమే విష్ణు రూపం, ఆ సోమతత్వం యొక్క స్త్రీ రూపమే అమ్మవారు. అందుకే యా ఉమా సా స్వయం విష్ణుహు అని అన్నారు. అందుకే హరిహరమూర్తిలో విష్ణువు వామ భాగంలోనూ శివుడు దక్షిణ భాగంలోనూ ఉండడంలో ఆంతర్యం ఇది. అందుకే నీల లోహిత అంటే హరిహరాత్మక అని అర్థము. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరాత్మకమైన అర్ధనారీశ్వర స్వరూపం కూడా చెప్పబడి, ఓ పరమేశ్వర ఏషాం పురుషాణం ఏషాం పశువునాం మాభేహే, మా యొక్క పశువులను మా యొక్క పురుషులను బాధించకు, ఎటువంటి రోగములను కలిగించకు. ఏషాం కించనామత్, ఏమాత్రపు రోగాదులు కలుగరాదు అని ప్రార్థిస్తున్నారు. అంటే నేను చేసుకున్న పాపాలు బట్టి నాకు మా వాళ్ళకి ఏవో వేదనలు రావచ్చు, కానీ దయామయుడు వేను నువ్వు నీలలోహిత అనగానే దయామయా అని చెప్పడం. అటువంటి దయామయుడు వేను నువ్వు, నీకు వీరిని శిక్షించాలి, వీరికి హింసించాలి అంటే ఏవేలేవయ్యా, నువ్వు విరాగివి, అందుకే దరిద్రాన్ని. అయినా మా కర్మానుగుణంగా నువ్వు చేస్తున్నావు, మా పాపాలకు అనుగుణంగానే మా పశువులు మా యొక్క సంతతి ఇవన్నీ కూడా బాధపడేటటువంటి పాపాలు ఏవో మేము చేసుకున్నాం గనక ఘోర రూపంలో శిక్షిస్తున్నాం. కానీ ఇంతవరకు 9 అనువాకాలు నేను నమస్కారం చేసుకున్నాం కదా, అందుకు ప్రసన్నుడివై మమ్ములను మా పశువులను కాపాడు. మా పశువులే లేవండి, బాధ లేదు, మేము అది అడగం. అడగకపోతే నీకు ఉదయం మార్నింగ్ పాల ప్యాకెట్లు రావు, పంటలు రావు. అందుకే ఎలాగోలాగా పశువులతో మనకు అవసరం ఉంది. ఇప్పటికైనా భారతీయులు గో సంపదను పెంచుకోవడానికి ప్రయత్నించండి. భారతదేశం మళ్ళీ పూర్వవైభవానికి పెడుతుంది. వీలైనంత చెయ్యగలిగినంత చెయ్యాలి. ఆఖరికి చెట్ట చివరికి ఆవుల బొమ్మలు చేసుకుని దేవుడు పెట్టులో పెట్టి పూజ చేసుకునే దుస్థితి రాకూడదు మనకి. ఇదే క్రమంగా వెళితే తులసి యొక్క బొమ్మలు చెక్కుని కూడా దేవుడి గుళ్ళో పెట్టుకుని దురవస్థలు వస్తాయి మనకి, ఇట్లో పూజించిన అవస్థలకు వస్తాయి. అలాంటి రోజులు రాకూడదు. వీళ్ళ దగ్గర కట్టుకోలేకపోయినా 10 కలిసి గోశాలలు నిర్మాణం చేసేనా ఎలాగోలాగా కనీసం గోశాలలకి ధనాన్ని దానం చేసేనా, గోవుల వద్దకు వెళ్ళి పళ్ళనిచ్చేనా గోవుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. మన వంతు ఏం చేస్తున్నాము హైందవ ధర్మరక్షణకు ప్రయత్నించండి. కూర్చుని విని భజనలు చేసి పారాయణలు చేసినంత మాత్రాన హైందవ ధర్మరక్షణ కాదు. హైందవ ధర్మరక్షణకు మూలమైన గోవుల్ని కాపాడుకోవాలి, వేద ధర్మ ఆచరణని కాపాడుకోవాలి, దాన్ని నిలబెట్టే వారిని కాపాడుకోవాలి. అదేవిధంగా దీనిపైన ఎవరు ఏ విధమైన కుత్సిత వ్యాఖ్యానం చేసినా 10 కలిసి ఉద్యమించవలసింది. అంతేగాని అదేదో సంఘం చూసుకుంటుందండి, లేదా పరిషత్తు చూసుకుంటుంది, మేము మాత్రం మా ఇంట్లో షట్రసులు పెద్ద భోజనాలు చేసుకుంటూ ఉంటాం అంటున్నంతకాలం లాభం లేదండి. ప్రతి వాడు ఉద్యమించాలి. అందుకు ఆ పరమేశ్వరుణ్ణి మా పురుషులను మా పశువులను కాపాడు అని అడగడం అంటే నా ఇంటిని నాతో సంబంధం ఉన్నవారిని అని కాదు, మన ధర్మంతో బ్రతికే మన అందరినీ కాపాడమని అడుగుదాం పరమేశ్వరుణ్ణి, మన గోవుల్ని కాపాడమని అడుగుదాం. మనకు తెలియకుండా మన పాలన వచ్చిందనుకుంటూ స్వతంత్రం వచ్చిన తర్వాతే గోసంతతి చాలా ఎక్కువగా నాశనం అవుతోంది. మన రామాయణ భారతాది మహాగ్రంథాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఇటీవల మీకు బయటకు వచ్చిన విషయం మీరు గమనించి ఉండవచ్చు. ఇటీవల పాఠ్య పుస్తకాల్లో రామాయణ భారతాలు కట్టుకథలని, అవి కల్పించబడ్డ కథలని రాశారు.
ఎందుకు పనికట్టుకుని ఆ పని చేయాలి చెప్పండి? అంటే ఏది చేసినా హిందూ పడుంటాడు, వీడు కలిసి ఉండడు అని చెప్పడానికి. అక్కడేమో పాశ్చాత్య దేశాల వాళ్ళు బర్న్ ఆల్ ద లైబ్రరీస్ లెట్ దేర్ బి రామాయణ అంటాడు. వాడు రామాయణం ఉంటే చాలంటాడు, భారతం ఉంటే చాలంటాడు. మనం ఆ రెండు ఇక్కడ ఉండకూడదు అంటాం. అలాంటి వాడికి మనం ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం, వాళ్ళ మీద చర్చలు జరిపిస్తూ ఉంటారు. ఈ అరిష్టాన్ని నెత్తి మీద పెట్టుకుని భరిస్తాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి దుష్టుల నుంచి కాపాడమని ఆ పరమేశ్వరుని మనం వేడుకోవాలి. ఈ విధంగా మా పురుషుల్ని మా పశువుల్ని కాపాడమని వేడుకొని స్వామి తర్వాత గొప్ప మంత్రం చెప్తున్నారు. యాతే రుద్ర శివ తను శివ విశ్వాహ భేషజీ శివ రుద్రస్య భేషజి తయా నో మృడ జీవసి. ఇది చాలా గొప్ప మాటలు ఉన్నాయి ఇందులో. శివ అనేటటువంటి మాట రెండు చోట్ల వస్తున్నది. ఈ రెండు చోట్ల రాగానే లలితాశాస్త్రం గుర్తొస్తే మహాసంతోషం. శివ శివశక్త్య రూపిణి శ్రీ లలితాంబిక శివ స్వాధీన వల్లభ. అమ్మవారి యొక్క రహస్యనామం శివ. ఇక్కడ విశేషం ఏమిటంటే రుద్ర ఓ పరమేశ్వర నీ యొక్క శివాతను, శివాతను అంటే శివంకరమైన శరీరం ఏదైతే ఉందో అది భేషజి, అది మాకు మందు అన్నారు ఇక్కడ. తనువుని స్త్రీలింగంలో చెప్తూ నీ యొక్క శివంకరమైన తనువు అని ఇక్కడ చెప్తున్నారు. స్త్రీలింగ శబ్దమే ఎందుకు వాడాలి అంటే అమ్మవారిని చెప్పడం. ఇక్కడ ఇక్కడ రెండు శివాలు కనిపిస్తాయి మనకి. శివ విశ్వాహ భేషజి, శివ రుద్రస్య భేషజి. శివ రుద్రస్య భేషజి ఎందుకు రెండు చూపిస్తున్నాడు ఇక్కడ? విశ్వాహ అంటే ప్రతిరోజు, అహములు అంటే రోజులు, విశ్వ అంటే సమస్తము. సమస్త దినములలోనూ ఇది మందుట, ఈ స్వరూపం. మనకు మందులు అన్ని రోజులు వాడం, అవునా లేదా? కోర్సు ఉంటుంది ప్రతిదానికి. ఆ కోర్సు అయిపోయి వాడేమో ఉన్న ప్రాణాలు పోతాయి. అందుకు ఎప్పుడూ పుచ్చుకునే మందులు ఉండవండి. అలాగే చిన్నప్పుడు ఒక మందు వాడతాం, పెద్ద అయ్యి ఒక మందు వాడతాం. పెద్ద వయస్సులో పుచ్చుకున్న మందు చిన్న వయసు వాళ్ళు పుచ్చుకోకూడదు. అన్ని రోజులు ఒకే మందు వాడితే ప్రమాదాలు ఉన్నాయి. కానీ అన్ని రోజులు వాడవలసిన మందు ఏమిటి అంటే శివుడనే మందు. అందుకే విశ్వాహ భేషజి, ప్రతిదినపు మందు, దినం దినం పుచ్చుకోవలసిన మందండి అది. అందుకే దినకర్ర కుల భూషణుని దీనుడవై భజన చేసి దినము గడుపు మన్నిన నీవు వినవదేల గుణవిహీన మనస ఎటులొత్తునే నా మనవిని చేకొనవే అంటారు త్యాగరాజ స్వామివారు. దినము దినము దినము గడపాలి అంటే నిరంతరం ఆ మందు పుచ్చుకోవాల్సిందే. ఏ మందు? ఆ శివుని యొక్క తనువు. దానిని ధ్యానించడం, దాన్ని ధ్యానించడం, దాన్ని చింతన చేయడం, ఇది మందు అని చెప్పాడు. శివ రూపచింతన మందు, శివనామస్మరణ మందు, శివ కథాస్మరణ మందు. అందుకే శివ భేషజీ విశ్వాహ సర్వ దినములు యందు పుచ్చుకోవలసినటువంటి ఆ దివ్యమైన శివంకరమైన తనువు శివ రుద్రస్య భేషజీ, రుద్రుని యొక్క ఔషధ స్వరూపము అంటున్నాడు ఇక్కడ. ఆ శివాతనువు ఏమిటి? ఔషధ స్వరూపము. ఎవరిది? రుద్రస్య, రుద్రుని యొక్క. మళ్ళీ ఎందుకండి అలా చెప్తున్నాడు? ప్రతిదినం పుచ్చుకోవలసిన ఔషధ స్వరూపము రుద్రునిది అని తెలుసుకో. ఎందుకు ఆ మాట అన్నారు? రుద్ర అంటే రుజం ద్రావయతి ఇతి రుద్రహ అని ముందే చెప్పుకున్నాం. రోగాలు పోగొట్టేవాడు అని ముందే చెప్పుకున్నాం. అందుకు రోగాలు పోగొట్టేటటువంటి రుద్రుని యొక్క శరీరము అని చెప్పడం. ఇది ఎల్లవేళలా దీని లక్షణమే శివ అంటే శుభంకరమైనటువంటిది అని. అంటే అమ్మవారు శివుని యొక్క ఔషధ స్వరూపము అని కూడా అర్థం మనం గ్రహించవచ్చు. శ్రీచక్ర అధిష్టాత్రేన జగదంబిక, శివుని యొక్క కరుణ, శివుని యొక్క దయ, ఆ దయే మనకు ఔషధే కదండి. అందుకే అమ్మవారు ఎవరు? శివుని యొక్క ఔషధీ స్వరూపము. అందుకే సర్వ వ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అంటున్నాం కదా. అందుకే సర్వ వ్యాధులని సర్వమృత్యువులని పోగొట్టగలిగేటువంటి ఆ జగదంబిక, ఆ రుద్రుని యొక్క భేషజీ శివాతను అని చెప్పడం. అంటే శివుడు వ్యక్తమైతే అమ్మ, వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంచ మహేశ్వరం అని శాస్త్రం. అందుకే రుద్రుడు అమ్మగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అమ్మ లేనిది ఆయన గోచరమే కాదు. అందుకు ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఇందులో చూపిస్తున్నారు. శివశక్తుల ఏకత్వం ఈ మంత్రంలో చూపిస్తున్నారు. అందుకే శ్రీ విద్యా రహస్యం రుద్రంలో దాగి ఉంది. ఆ రహస్యం ఈ మంత్రం మనకి విప్పి చూపిస్తుంది. దీని యొక్క ప్రధాన లక్షణం నమ సోమాయచ రుద్రాయచలో గోచరిస్తున్నది. అదే తామ్రాయచ అరుణాయచ అని వ్యక్తమవుతున్నది. ఇదంతా
గమనించి మనం వెళితే మొత్తం శ్రీ విద్య పరమార్థం అంతా ఇందులో మనకు కనిపిస్తున్నది. దానితోనే మృడ జీవసే, మా బ్రతుకులకు సుఖము లభించి మేము జీవించగలము సుమా. అందుకు జీవసే స్వాస్థ్యంగా స్వస్థతతో మేము జీవించడానికి సుఖింపజేయవయా దివ్య స్వరూపంతో, నీ ఆనందకరమైన శివంకరమైన తనువుతో ప్రతినిత్యము మేము సుఖంగా బ్రతకాలి. ఇది దీనిలో ఉన్నటువంటి అర్థం. ఇంత చక్కగా చెప్తూ శివారుద్రస్య భేషజీతను అంటే శివుని యొక్క ఔషధ స్వరూపమైన అమ్మవారి శరీరం అనే కాకుండా రుద్రునికి కూడా అమ్మవారే మందుట, ఇది ఒక విశేషం అనుకోవచ్చు, సంతోషమే. అందుకే ఆయన ఆ విషయాన్ని అంత తేలిగ్గా మింగేశాట. ఆ విషయం చేతిలో పట్టుకుని అడిగట్టు మింగమంటావా అని ఆవిడ ఒక్కసారి చూసి మింగండి అందుట. ఆ కళ్ళలోంచి ఆ తల్లి అమృత శక్తి ప్రసరించి ఆ విషయం అమృతమైపోయిందిట, ఆయన మింగేశాట, అది విశేషం. అందుకే ఆవిడే మందు, ఆ మందు దగ్గరుంది కనుక విషయం మింగాడని చమత్కారంగా చెప్పుకుంటాం మనం. సంతోషం, ఆయన కూడా ఆనందిస్తాడు, నవ్వుతాడు, కానీ రెండూ ఒక్కటే. ఆ ఐక్య స్వరూపాన్ని ఇక్కడ మనం భావన చేస్తూ ఉన్నాం. మొత్తానికి ఇమాం రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం, ఇది చాలా గొప్ప విషయం ఇందులో చెప్తున్నారు. అయ్యా ఆ రుద్రునకు, ఆయన ఎవడు, తవసే అంటే తపసే, తపసే అంటే జ్ఞానస్వరూపుడు అని అర్థం. ఎస్య జ్ఞానమయం తపః అని శృతి మనకు చెప్తున్నది. జ్ఞానమయ స్వరూపుడైన పరమేశ్వరుడు ఆయనే కపర్దినే జటాజూటధారి అయిన వాడు, క్షయద్వీరాయ అంటే వీరులను క్షయింపజేయవాడు అంటే శత్రువులను పాపములను నశింపజేయవాడు. శివుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలంటే పాప సంహరణం కోసము, తవసే జ్ఞానస్వరూపుడు గనక జ్ఞానం కోసము, రుద్రాయ దుఃఖమును పోగొట్టడం కోసం. ఇన్నిటిగా ధ్యానించవలసిన ఆ రూపం కపర్దినే, జటాజూటం ధరించినటువంటి దివ్య రూపం, దాన్ని ఎలా పట్టుకోవాలో చెప్పిందండి వేదం, చూడండి. ఇది భక్తి సాధనలు చెప్తున్నారు ఈ దశమవన వాకంలో. సాధన ఏ విధంగా ఉండాలో చెప్తున్నారు. ప్రభరామహే మతి, ఆ పరమేశ్వరుని కోసమే రుద్రాయ మతిం ప్రభరామహే. చాలా గొప్ప విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రుద్రుని కోసం మేము మా బుద్ధిని భరించి ఉన్నాము,

అసలైన వేద హృదయం తెలిసిన మహాయోగి, అందుకే జీవన్ముక్తుడయ్యాడు ఆ మహాత్ముడు. ఈ విధంగా త్యాగరాజస్వామి శివభక్తిని అర్చిస్తూ కీర్తించడం, అక్షరోపాసకులైన సాహితీవేత్తలందరూ కూడా శివారాధన చేయడం గమనిస్తే కళలన్నీ శివస్వరూపాలు. అందుకే కళాభ్యాం చూడాలంకృత చేసి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని ఆదిశంకరులు శివానందలహరిలో ప్రథమ శ్లోకంలో కళాభ్యాం అని చెప్పారు. కళాస్వరూపులైన పార్వతీ పరమేశ్వరులు, సర్వ విద్యలు ఆయన యొక్క స్వరూపములు. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అని వేదమాతే సర్వ విద్యలకు ఈశ్వరుడు, సర్వభూతములకు ఈశ్వరుడు, వేదములన్నిటికీ పతి అయినటువంటి వాడు అతడు సదాశివుడు, అతడు ఓంకార స్వరూపుడు అని అటు ఓంకార స్వరూపంగా శివుని చూపిస్తూ ఓంకార జనితమైనటువంటి సంగీత సాహిత్య అక్షర నాద ప్రపంచమంతా కూడా శివస్వరూపంగా భావన చేశారు. అందువల్లనే వాల్మీకి వ్యాసుడు మొదలైనటువంటి వారు చేసిన శివ ఉపాసన మహాభారత ఆధారంగా నేను చెప్పుకున్నాను. వాల్మీకి వ్యాసుల తర్వాత సంస్కృతంలో మళ్ళీ అంత గొప్పగా చెప్పుకోదగ్గటువంటి మహర్షి తుల్యుడైన కవి ఎవరా అని చూస్తే కాళిదాస మహాకవి కనబడతారు. ఆ కాళిదాస మహాకవి మహా ఉపాసకుడు. మామూలు కవులు పుట్టలేదు ఈ దేశంలో. మామూలు కవులంటే ఏదో ఒక భావుకత, ఒక చక్కటి రచన చేసేటటువంటి మామూలు కవులు పుట్టలేదు. ఋషితుల్యులైనటువంటి వారు అక్షరాన్ని ఉపాసనగా భావించి పరమాత్మను సాక్షాత్కరింపజేసుకున్న మహామహులు పుట్టారు ఈ దేశంలో. అలాంటి వారిలో కాళిదాసుడు. కాళిదాసుని లెక్క పెట్టాక తర్వాత ఇంకెవరు అలాంటి మహాకవి ఉన్నారు అంటే మరి దొరకత్త. అందుకోసం ఎవరైనా లెక్క పెట్టేటప్పుడు చిటికిన వేలు నుంచి లెక్క పెడతారు. ఈ చిటికిన వేలుని కనిష్ఠిక అంటారు. తర్వాత ఎవరు అంటే మరి పేరు దొరకలక అనామిక పేరు సార్థకమైపోయిందన్నాడు. అనామిక అంటే నామము లేనిది అని అంటారు. కానీ కాళిదాసు అనేదానికి పేరు దొరికిపోయింది ఒకటే దానికి, మరి రెండో దానికి అనామిక, మరి పేరు దొరకలేదు. కాళిదాసు తర్వాత కాళిదాసే, మరి కాళిదాసుతో సమానమైన వాడు లేడు అన్నారు. అంటే ఆ సాహిత్యం చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది. ఈ కాళిదాసు కుమార సంభవ గ్రంథం రచించారు. ఆయన తొలి కృతి కుమార సంభవం కదా. ఈ కుమార సంభవం అంతా పార్వతీ పరమేశ్వరుడు యొక్క చరిత్ర, సాంబ శివతత్వం. శివశక్తి ఉపాసన చేశాడు ఆయన. ఆ శివశక్తి ఉపాసన అంతా కూడా ఆ కుమార సంభవంలో చూపించారు. మనం సంస్కృతంలో పంచకావ్యాలను చదువుకుంటారు. అందులో విశేషం ఏంటంటే మూడు కావ్యాలు కాళిదాసు గారు రచించినవి. అందులో కుమార సంభవం ఒకటి. ఈ కుమార సంభవం తర్వాత ఇంకా ఆయన రచించినవి చాలా ఉన్నాయి. అటు తర్వాత రఘువంశం చూస్తే అద్భుతమైనటువంటిది. రామకథ తాను రాశాను అనేటువంటి తృప్తి కోసం ఆయన రామునికి పూర్వీకుల నుంచి మొదలు పెట్టుకుని దివ్యమైనటువంటి రఘుమహారాజుల యొక్క చరిత్రను రచిస్తూ దానికి ప్రారంభ శ్లోకం ఏం చేశారంటే వాగర్థావివ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అనేటువంటి మామూలుగా తేలికగా హాయిగా అనిపించేటువంటి శ్లోకాన్ని రచించారు. కానీ అందులో గంభీరమైన లోతైనటువంటి తత్వాన్ని పెట్టేశారు. అంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు. నిత్య ప్రార్థనా శ్లోకంగా యోగ్యమైనటువంటిది. ఇందులో ఉన్న రహస్యాలు ఏంటంటే కాళిదాసు సామాన్యుడు కాడు, కాళీదేవిని సాక్షాత్కరింపజేసుకున్న మహోపాసకుడు. అందువల్లనే వాగర్థముల యొక్క తత్వం బాగా తెలుసు అతనికి. ఒక్క వాగర్థావివ సంపృక్తవు అన్న దాని గురించే మనం చాలా చెప్పుకోవచ్చు. దీని గురించి తెలియాలి అంటే అటు వేదాలు మొదలుకుని ఇటు పురాణాల వరకు వాగర్థముల గురించి చాలా చెప్పాయి. అందులో ప్రత్యేకించి శివపురాణంలో అగ్ని సోమ తత్వము వాగర్థ తత్వము అని ప్రత్యేకించి అధ్యాయాలు ఉన్నాయి. ఇవన్నీ యోగశక్తికి సంబంధించిన విశేషాలు. బాహ్యంగా చూస్తే వాక్కు అర్థము ఎలాగ విడదీయలేకుండా ఉంటాయో, అంటే వాక్కు నుంచి అర్థాన్ని అర్థాన్ని నుంచి వాక్కుని ఎలా విడదీయలేమో అలాగ విడదీయలేనిటువంటి సనాతనమైన దాంపత్యం కలిగినటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు అన్నారు. ప్రపంచ సాహిత్యం మొత్తం మీద దాంపత్యాన్ని ఇంత చక్కగా పోల్చినటువంటి వారు ఎవరు లేరు. వాగర్థముల వలె కలిసిపోయేట, అంటే విడదీయలేనిది దాంపత్యం అనేది. అంటే ఒకరి కోసం ఒకరు కాదు, ఒకరే అని చెప్పడం అన్నమాట.
అంత గొప్పగా దాంపత్య ధర్మాన్ని ప్రతిష్ఠించినటువంటి వారు పార్వతీ పరమేశ్వరుడు, ఆది దంపతులు వారు. కనుక దాంపత్య ధర్మానికి అంతటికీ మూలమైనటువంటి పార్వతీ పరమేశ్వర తత్వాన్ని వాగర్థావివ సంపృక్తవు అని ప్రారంభించడంలో గురువుగారి ఉద్దేశం ఏమిటి అంటే, ఆ తర్వాత చెప్పబడేటువంటి రఘువంశరాజుల చరిత్ర అంతా వంశం, ఒకరి నుంచి ఒకరు, ఒకరి నుంచి ఒకరు, అంటే తండ్రి నుంచి తనయుడు, ఆ తనయుడి నుంచి ఆయన తనయుడు, ఇలా సంపాదించుకున్న ధర్మాన్ని ఎలా ప్రతిష్ఠించాడో చెప్పబోతున్నాడు. అందుకే దాని పేరు రఘువంశం. వంశానికి మూలం దాంపత్య ధర్మం, దాంపత్య ధర్మానికి మూలం ఆది దంపతులు. కనుకనే రఘువంశానికి ప్రారంభం ఆది దంపతులు యొక్క ప్రస్థితితో ప్రారంభించడంలో ఔచిత్యం అదొకటి అన్నమాట. ఇలా మనం చూస్తే ప్రపంచం మొత్తం కూడా ఈ దాంపత్య ధర్మం వల్లనే వర్ధిల్లింది. స్త్రీ పుంస యోగోద్భవం అనమాట. దీనికి కూడా మూలం ఏది? అర్ధనారీశ్వరాత్మకమైనటువంటి వాగర్థ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరుల తత్వము. ఇన్ని రహస్యాలు పెట్టుకుని కవి రచిస్తాడు. అందుకే ఏదో విన్నామండి, ఏదో చదివామండి అంటే అది ఏదోనే. శ్రద్ధగా చూస్తే ఆ కవి ఇన్ని ఔచిత్యాలు పాటించి రచించడం వల్లనే వాళ్ళు ఇలా నిలిచిపోయారు, మహర్షులు నిలిచిపోయారు. రఘువంశానికి వాగర్థావివాహాన్ని చెప్పడంలో దాంపత్య ధర్మం యొక్క ఔన్నత్యం చెప్పబోతున్నాడు. ఈ దాంపత్య ధర్మాన్ని బాగా ప్రతిష్ఠించిన మరో మహాత్ముడు ఎవరు అంటే రామచంద్రమూర్తి, సీతారాముడు. దానిని ఈ రఘువంశంలో ప్రధానంగా చెప్పబోతున్నారు. అందుకు దానికి ప్రాతిపదికగా మూలమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వర తత్వాన్ని స్తోత్రించారు ఆ మహానుభావులు. ఇలాగా ఆ ఒక్క శ్లోకంలో అమ్మని అయ్యని కలిపి స్తోత్రించుకోవడానికి, పైగా రెండు పాదాల అనుష్టుప్పు, ఆ అనుష్టుప్పు చూస్తేనే ఒక పాదం శివుడు, ఒక పాదం అమ్మలా కనబడతారు. ఇలా ఛందస్సును ఎంచుకోవడం మొదలుకుని భావాన్ని ఇంత చక్కగా అందించినటువంటి ఆ మహాత్ముడు రఘువంశంతో ఆగలేదు. అటు తర్వాత అభిజ్ఞాన శాకుంతలమని గొప్ప నాటకాన్ని రచించారు. ఇంకా చెప్పాలి అంటే సాహిత్యాన్ని, ప్రపంచ సాహిత్యాన్ని మీరు పరిశీలించి చూస్తే అభిజ్ఞాన శాకుంతలం వంటి మహోత్తమమైన నాటకం ఎంతవరకు పుట్టలేదు, అందులో ఏమాత్రం సందేహం లేదు. నాటక లక్షణం తెలిసి పరిశీలించి చూస్తే అభిజ్ఞాన శాకుంతలం అత్యద్భుతమైన నాటకం. అందులో ఈయన మహర్షి తుల్యుడైన కవి గనక నాటక నాటకం కోసమే కాకుండా సనాతన భారతీయ ధర్మాన్ని ప్రతిష్ఠించేదే కాళిదాసు యొక్క సాహిత్యం. ఆ సనాతన భారతీయ ధర్మాన్ని ప్రతిష్ఠ చేస్తూ అభిజ్ఞాన శాకుంతలం నాటకం రచించారు. ఈ నాటకం ప్రారంభం ఎలా చేస్తారంటే, యా సృష్టి స్రష్టురాజ్య వహతి విధిహుతం యా హవిర్యాత హోత్రి యద్వే కాలం విధత్తా శృతి విషయ గుణ యా స్థితా వ్యాప్య విశ్వం యా మాహు సర్వబీజ ప్రకృతి రితియయా ప్రాణిన ప్రాణవంతః ప్రత్యక్షాభిప్రపన్నస్తనుభురవతి వస్తాభిరష్టాభిరీశః అని ప్రారంభం చేశారు ఆయన. నిజానికి ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పుకుంటేనే మనకు కొన్ని రోజులు పడుతుంది, అంత అద్భుతమైన శ్లోకాన్ని రచించారు. ఇది అష్టమూర్తి స్వరూపుడైన శివుడు మనల్ని రక్షించుగాక అని చెప్తున్నాడు. ఎనిమిది శరీరాలతో ఈ విశ్వమంతా నిండిపోయిన పరమేశ్వరుడు మనల్ని రక్షించుగాక. అంటే శివుడు ఎలా రక్షిస్తున్నాడంటే పరోక్షంగా ఉండి రక్షించట్లేదు, ప్రత్యక్షంగా రక్షిస్తున్నట్టు శివుడు. ఆ ప్రత్యక్షం అనేదాన్ని ప్రత్యక్షం చేసుకోలేకపోవడం మన యొక్క అంధత్వం తప్ప స్వామి ప్రత్యక్షంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ప్రత్యక్షాభిహి అనే మాట వేశారు ఆయన. ప్రత్యక్షము లేనటువంటి తనువు రష్టాభిరీశ, ఎనిమిది విధములైనటువంటి తనువులతో కాపాడుతున్నట్ట. ఏమిటా ప్రత్యక్ష శరీరాలు అంటే, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడైనటువంటి జీవుడు. ఈ ఎనిమిది శరీరాలతో విశ్వమంతా నిండి ఉన్నట్టు. ఈ ఎనిమిది శరీరాలే విశ్వమంతా ఉన్నాయి, మనలోని ఎనిమిది శరీరాలు ఉన్నాయి. ఇది అష్టమూర్తి తత్వం అంటే. ఈ అష్టమూర్తి తత్వాన్ని అంతటిని ఒక్క శ్లోకంలో పెట్టి ఇలా విశ్వమంతా నిండి ఉన్నటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఈ ఎనిమిది శరీరాలతో మనల్ని కాపాడుగాక అన్నాడు. ఇంతకన్నా కోరుకోవడానికి ఏమైనా ఉంటుందా చెప్పండి? మన నిత్య జీవితం ఎనిమిది శరీరాలతోనే సంబంధించి ఉంటుంది, ఇంకో దేనితో ఉండదు. మనం అభిమానించి ఆరాధించే వ్యక్తులు కూడా ఈ ఎనిమిది శరీరాలతో ఉన్నవాళ్లే, మనము ఎనిమిది శరీరాలతో ఉన్నవాళ్ళమే. మనం ప్రపంచంలో కోరుకునేవి కూడా ఎనిమిదింటి నుంచే. కనుక ఎనిమిది శరీరాలతో శివుడు రక్షించగాక అంటే ప్రకృతి అంతా కూడా శివరక్ష మనకు లభిస్తుంది. అది ఇందులో ఉన్నటువంటి విశిష్టత అన్నమాట. అష్టమూర్తి తత్వాన్ని అర్థం చేసుకుంటే అంత జ్ఞానము లభించిపోతుంది. అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఆదిశంకరులు అష్టమూర్తి స్వరూపుడైన శివుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తారు ప్రత్యేకించి. అదొక్కటే
బాగా అర్థం చేసుకుంటే జ్ఞానహేతువు. అందుకే రమణ మహర్షి కూడా అష్టమూర్తి భృద్దేవ పూజనం అని చెప్పారు. అష్టమూర్తులు ధరించినటువంటి దేవుని పూజించే వారికి ఆ పరతత్వం అర్థమవుతుంది అని చెప్పారు పరమ జ్ఞాని అయినటువంటి రమణ మహర్షి. ఇప్పుడు అష్టమూర్తి తత్వం అనేది ఏమిటి అని మొదలు పెట్టుకుంటే శివలీల కాస్త శివతత్వం అయిపోతుందేమోనని అష్టమూర్తులతో ఉన్న శివుడు మనల్ని రక్షించుగాక అనే భావం వరకే ఈ శ్లోకాన్ని స్పర్శించి నమస్కరించి ఇలాగ అభిజ్ఞాన శాకుంతలం ఇంత చక్కగా మొదలుపెట్టి ఆ నాటకం చివరకు వచ్చేటప్పటికల్లా దుష్యంతుడు కోరుకుంటాడట. ఏమని కోరుకుంటాడంటే ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః సరస్వతి శృతి మహతి మహీయతాం మమాపి చ క్షపయతు నీలలోహితః పునర్భవం పరిగత శక్తి ఆత్మభూః అని చెప్తారా. ఇందులో ఏం చెప్తున్నారంటే మొదటిగా ఒక రాజుగా తానేం కోరుకోవాలని చెప్తున్నాడు. ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః భూమిని పాలించే వాళ్ళందరూ ప్రకృతి క్షేమం కోసం పాలించురుగాక. ప్రకృతి క్షేమం కోసం పాలించాలి. ప్రపంచాన్ని ఇద్దరు పాలిస్తారట ఎప్పుడైనా. ఒకటి ఏమిటి అంటే రాజు పాలిస్తాడు, రెండు విద్య పాలిస్తుంది. ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ చెప్తున్నాడు. రెండు పాలన చేస్తాయి ప్రపంచాన్ని, ఒకటి రాజు రెండు విద్య. రాజు అనేటటువంటి వాడు భౌతికము లేని అవసరాలన్నీ తీరుస్తూ ఉంటాడు. విద్య అనేటటువంటిది మనిషికి అవసరమైన వివేకాన్ని జ్ఞానాన్ని అది ప్రధాన అవసరం మనిషికి, దాన్ని తీర్చుతుంది. కనుక పాలించేవి ఈ రెండే. కనుక ఎటువంటి రాజు పాలించాలి అంటే ప్రకృతి హితాన్ని కోరుకునే రాజు పాలించాలి. ఎటువంటి విద్య పాలించాలి అంటే సరస్వతి శృతి మహతి మహీయతాం అని చెప్పాడు. వేదవేద్యమైనటువంటి విద్య మాత్రమే పాలించాలని చెప్తున్నాడు. అంటే విశేషం చూడండి, అంటే భారతదేశాన్ని వేద విద్య పాలించాలి. వేద విద్య అంటే ఇహ లోక జ్ఞానంతో పాటు పారమార్థిక స్పృహ కలిగిన జ్ఞానమే వేద విద్య అంటే. కనుక భౌతిక ఆధ్యాత్మిక జ్ఞానము కలబోస్తే వేద విద్య అవుతుంది. ఆ వేద విద్యతో ఉన్న సరస్వతి మాత్రమే వర్జిల్లుగాక అని రెండవ వాక్యాన్ని చెప్పాడు. ఈ రెండిటిని వివేకవంతులు విచక్షణ కలిగినటువంటి శ్రోతలు భావన చేయొచ్చు. ఎంత గొప్ప భావన ఇచ్చాడు కాళిదాసన్. రాజుకి ఆ లక్షణం ఉండాలి. ప్రకృతి క్షేమం కోరేవాడు రాజు. కేవలం ప్రజాక్షేమమే కాదు, ప్రకృతి క్షేమం. రాజ్యంలో ఉన్న ప్రకృతి యొక్క క్షేమాన్ని కోరుకోవాలి. అదేవిధంగా ఈ ప్రకృతిని క్షేమంగా ఉంచే వేద విద్య క్షేమంగా ఉండాలి. ఈ రెండూ కూడా ప్రపంచం కోసం కోరుకున్నాడు దుష్యంతుడు ఒక రాజుగా. కానీ తన కోసం ఏం కోరుకున్నాడో చూడండి. అది చివరి రెండు వాక్యాల్లో చెప్తాడు. మమాపి చ క్షపయతు నీలలోహితః పునర్భవం పరిగత శక్తి ఆత్మభూః అని చెప్తున్నాడు. స్వయంభూవు అయినటువంటి ఆ శంకరుడు నాకు మరొక జన్మ లేకుండా చేయుగాక, అప్పుడు తన గురించి కోరుకున్నాడు. అది విశేషం. రాజైనటువంటి వాడు ప్రజాక్షేమం కోరుకుని అటు తర్వాత తనకు మోక్షం రావాలి అని కోరుకుంటున్నాడు ముముక్షు అనమాట దుష్యంతుడు. అంటే ఈ దేశాన్ని ఏలిన రాజు కూడా ఆత్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు, భగవంతుని ద్వారా మోక్షం రావాలని కోరుకునేవాడు. అంతేగాని భోగకాంక్ష కలవాడు కాదు. యోగులైనటువంటి వారు, మోక్షకాంక్ష కలిగినటువంటి వారే భారతీయ చక్రవర్తులుగా భాషించారు అని చెప్పడానికే పరమాదర్శమైన దుష్యంతుడి చరిత్రని చెప్పి ఈ శ్లోకం చెప్పారు. ఇవి శివలీలలో ఎందుకు స్మరించుకోవడం అంటే ఎటువంటి గొప్ప గొప్ప విశాలమైన విస్తృతమైన భావాలు కలిగిన మహాత్ములు పుట్టిన దేశంలో పుట్టాం, అలాంటి వారు అందించిన సాహిత్యానికి వారసులుగా ఉన్నాం అనే స్పృహ ఎప్పటికప్పుడు గుర్తుకొచ్చి మన సంస్కృతిని తలంచుకుని మనం గర్వించి ఆత్మాభిమానంతో ఆ మార్గంలో ప్రయాణించడానికి ఒక స్ఫూర్తి కావాలని మనం తలుచుకుంటున్నాం. ఇది కూడా శివలీలే. కాళిదాసు చేత కవిత్వం పలికించింది శివలీల కాక ఇంకేది. అందువల్లనే ఆయన కోరుకున్నట్టే మనం నిత్యం కోరుకోవాలి. ప్రవర్తతాం ప్రకృతి హితాయ పార్థివః సరస్వతి శృతి మహతి మహీయతాం మమాపి చ క్షపయతు నీలలోహితః పునర్భవం పరిగత శక్తి ఆత్మభూ. ఇంత చక్కగా కోరుకున్న ఆయన ప్రతి నాటకానికి ప్రతి కావ్యానికి కూడా ముందు వెనక శివుణ్ణి స్తోత్రం చేశాడు. మేఘ సందేశంలో కూడా ఆయన ఆ మేఘం విడుతూ విడుతూ ఆ తోవలో ఉజ్జయిని నగరంలో శివునికు ప్రదోష పూజ జరుగుతూ ఉంటే ఆ ఘంటా ననాదాలు ఆ సందడులు ఇవన్నీ చూసి ఆనందించు ఓ మేఘమా అని అంటాడు. అంతేకాదు ఆ శివునికి ఆ మంగళవాద్యాలన్నీ సమర్పణ చేస్తూ ఉంటే నువ్వు కూడా ఒక్కసారి ఉరిమి నీ వాద్యాన్ని కూడా శివునికి సమర్పణ చేసుకో అని ఆ మేఘంతో విన్నవించుకుంటాడే.
ఇలాగా శివస్పృహ వదలకుండా మహాభక్తుడే చెప్పిన ఆ మహానుభావుడు మరి యొక్క నాటకంలో అంటాడు చివరికి, సస్థాడు స్థిర భక్తి యోగ సులభో నిశ్రేయసాయాస్తువహ అని చెప్పారు. సస్థాణువు ఆ స్థానుడైనటువంటి శివుట్ట దేనివల్ల సులభం అవుతాడు, ఆయనకు లక్షణం ఉంది, స్థాణు లక్షణం అంటే కదలకుండా ఉండే లక్షణం, అలా కదలకుండా ఉండే లక్షణం గల శివుడు మనకి వశ్యం కావాలంటే మనలో కూడా కదలకుండా ఒకటి ఉండాలి, అంటే చదరకుండా కదలకుండా ఉండేది ఏమిటంటే స్థిర భక్తి యోగము అని చెప్తున్నాడు. ఇక్కడ స్థిరమైనటువంటి భక్తి యోగం కలిగి ఉండాలి, అలాంటి స్థిర భక్తి యోగం ఉంటే సులభుడు ఆయన. సస్థాణువు స్థిర భక్తి యోగ సులభో. ఒక కవి ఒక పదాన్ని వేసేటప్పుడు ఎంత తపస్సు ధారపోస్తాడు, ఎంత ఆలోచిస్తాడు అనేది గ్రహించాలి. వారు అంత తపస్సు చేసినందుకేనా వారు పుస్తకం చదవాలి. ఒక ఆయనట ఇటీవల కాలంలో ఒక 70-75 ఏళ్ళ ఆయన మహాపండితుడు, కూర్చుని పుస్తకాలు చదువుకుంటున్నాడు. ఏవి? వ్యాసప్రోక్త కాళిదాసప్రోక్త గ్రంథాలు. ఎందుకయ్యా ఇప్పుడు కూడా చదువుకుంటున్నామంటే, ఋషులు మన కోసమని ఇంత గ్రంథరచన చేసినప్పుడు వాటిని చదవకపోతే పాపం వస్తుంది, ఋషులు రుణం తీర్చుకొని పాపం వస్తుంది, కనుక ఋషి రుణం తీర్చుకోవడం చదువుకుంటున్నాను అన్నమాట. ఎంత లోతుందో మీరు ఆలోచించుకోండి. కనుక ఋషితుల్యులైన మహాత్ములు రచించిన గ్రంథాలు చదువుతూ ఒక్కొక్క అక్షరంలో తొణికిసలాడేటువంటి ఆ మహత్వాన్ని అందుకోవాలి. అందుకే సస్థాణువు స్థిరభక్తి యోగ సులభం ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఆయన. స్థిరభక్తి యోగానికి సులభుడైనటువంటి ఆ స్థాణువు మనకి నిశ్రేయసాయాస్తువహ, నిశ్రేయస్సునిచ్చుగాక. నిశ్రేయస్సు అంటే మోక్షం అని అర్థం. మోక్షాన్నిచ్చుగాక అని చెప్తున్నాడు ఆయన. అంటే ముముక్షువైనటువంటి తపస్వి కాళిదాసు ఈ మాటను అన్ని చోట్ల చూపిస్తూ ఉంటాడు. ఇలాగే సంస్కృత కవులు ఎంతమందో ఉన్నారు. ఒక్క కాళిదాసుని చెప్పుకుంటే అందరినీ చెప్పుకున్నట్లు గనక కాళిదాసుని చెప్పిన మాటని పట్టుకుని తర్వాత కథలోకి వెళదాం. ఏం చెప్పాడు ఆయన? స్థిర భక్తి యోగ సులభ అని మాట వేశాడు. స్థిరమైన భక్తి యోగానికి సులభుడైనటువంటి వాట ఆయన అంత విశేషమైనటువంటి మాట వేశాడు. ఈ స్థిరభక్తి యోగం ఎవరికుంటే అనుగ్రహిస్తాడంటే ఎవరికున్నా అనుగ్రహిస్తాడు, ఏ ఉపాధిలో ఉన్నా అనుగ్రహిస్తాడు. అందుకే నాస్తి తేషాం జాతి రూప కుల వయో ఆది భేదా, ఈ భేదములేవీ లేవు, కేవలం ఉండవలసింది స్థిరభక్తి యోగం మాత్రమే. ఈ యోగం కలిగినటువంటి వారందరినీ కూడా అనుగ్రహించాడు. అలా అనుగ్రహించిన దివ్య కథలు అనేకములు అనేకములు అనేకములు. అందులో ఒక దివ్యగాథ, ఒకసారి దక్షిణాపథంలో కొంత ప్రాంతాన్ని ఒక యాదవరాజు పాలన చేస్తున్న సమయం అది. ఆ సమయంలో జంగమ వేషధారి అయినటువంటి ఒక శివాచార పరాయణుడు వస్తూ ఉన్నట్ట వీధిలో. శివాచార పరాయణుడు అంటే నిత్య శివ శైవార్చన చేసేటువంటి వారికి కొన్ని నియమాలు ఉంటాయి. అదేమిటంటే శివభక్తుడు శివచిహ్న ధారణ చేసేవారు ఎవరైనా కనబడితే వారిని ఆరాధించడం అనేటువంటిది. ఆ ఆరాధనలోనే జంగమ శివారాధన అనేటువంటిది వచ్చింది. ఇలాగా ఒక జంగమ దేవర కనబడ్డాడు. ఆయన పూసిన విభూతి, రుద్రాక్షలు, శివ జపం ఇదంతా చూస్తూ ఉంటే మహాసిద్ధుల్లా కనబడుతున్నట్ట. నిజానికి ఎవరు అంటే కైలాసం నుంచి ఈ వేషంలో కదిలి వచ్చిన శివుడు ఆయన. ఆ వేషంతో వస్తున్నాడు ఆయన. ఆయన వస్తూ ఉండగా ఆ సొగసు ఎలా ఉందంటే, అడుగు నెత్తమ్ముల అపరంజి పావాలు కరమున కేదార కంకణంగు బంగారు వ్రాత చరంగుల గోణము గళమున రుద్రాక్ష కంఠమాల. ఇలాగా ఒక బంగారు రంగుతో ఉన్నటువంటి పాదుకులు వేసుకుని చక్కటి అలంకారంతో కూడుకున్నటువంటి జంగమదేవరు వస్తున్నట్ట. వస్తూ ఉంటే తోవలో అప్పుడే రాజు కొలువు ముగించుకుని ఒక పరిచారికట వైపు వస్తోంది ఒక దాసి. ఆమె ఉద్యోగం ఏమిటి అంటే ఆ రాజు కొలువులో భోజనం చేసేటప్పుడు పళ్ళెరం ఇవ్వడం. అది తాంబూల కరండవాగిని అంటారు. ఆ తాంబూలాదులు ఇవ్వడం అనమాట ఆమె యొక్క పని. ఆమె తన కొలువు ముగించుకుని వస్తూ ఉండగా ఈ జంగమదేవరు కనబడ్డాడు. ఆమె శివవ్రత పరాయణురాలు, అందువల్లే శివమహాభక్తుణ్ణి ఇంటికి తీసుకువెళ్ళి ఆరాధన చేసింది. శివుడని తెలియదు, ఆమె వ్రత ప్రకారంగా ఆరాధన చేసింది. ఈ ఆరాధనలో పడి ఆమె తన కొలువుకు వెళ్ళడంలో మళ్ళీ ఆలస్యం జరిగింది. వెంటనే రాజుకు చాలా కోపం వచ్చింది, ఏది ఎప్పుడు పళ్ళెరం పట్టుకొచ్చేటటువంటి ఆ దాసి ఏది అని. ఆమె ఎందుకో రాలేదండి ఇవాళ, చెప్పా పెట్టకుండా మానివేసినందుకు గాను ఆ రాజుగారు చాలా కోపోద్రిక్తులయ్యారట. తర్వాత ఈమె వణుకుతూ వచ్చేటప్పటికల్లా ఆయనకి అంత కోపం వచ్చిందంటే
ఆ ముఖాన్ని తేరిపార చూశాడు. ఆమె సహజ సౌందర్యవతి, పైగా ముఖంలో నిగనిగలాడుతూ కనిపిస్తున్నటువంటివి నీలి కురులు, అవి ఒత్తుగా విశాల కేశపాశాలు. ఈమెను శిక్షించాలి అనుకుని వెంటనే ఏం చేశాడంటే క్షురకుల్ని పిలిపించి కేశములన్నీ గొరిగించి వేశాడు. ఈమెకు అవమానమైంది. ఇంటి దగ్గర ఆ జంగమదేవని ఆమె కొలుచుకుంటూ ఉన్నది. తిరిగి ముఖం చూపించడం ఇష్టం లేక మహావేదనతో పరిగెత్తి వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడిపోయిందిట. నీ ఆరాధనలో పడడం వల్ల నాకు వచ్చినటువంటి శిక్ష ఇది అని. ఆ ఏడుపు ఎలా ఉందంటే శివుడికి పూజలా కనబడింది. ఏడిస్తే చాలు, నిజంగా ఏడవడం ఉంది సామాన్యమైన విషయం కాదు అది. ఒక్క కన్నీరు చుక్క కార్చినా చాలు శివుడి కోసం, అది చాలా విశిష్టమైనటువంటిది. అలాగా ఓయనురోదనం ఓంకారమనువుగా, ఓయని ఏడవడం ఓంకారంలా వినబడింది శివుడికి. కనుగవ నీరు మజ్జనము కాగా, ఆ కళ్ళ నుంచి జాలువారుతున్న నీళ్లు ఆయనకు అభిషేకంలాగా అనిపించాయి. నిడివాలు కన్నులు నీలోత్పలములుగా, ఇక తలవాల్చింది కదా, తలవాల్చినప్పుడు ఆ కన్నులు కలువ పువ్వుల్లా పడ్డాయట. అంటే ఆ కన్నులే కలువ పువ్వుల్లాగా ఆయన అర్చన చేశాయన. ఈ విధంగా ఆమె ఏడుస్తుంటే ఎల ఏడ్చదు మానవే చాలుననుచు, ఎందుకలా ఏడుస్తావు అని చెప్పి హస్తమస్తక సంయోగం ఆచరించే. చాలా గొప్ప విశేషం వేశారు ఇక్కడ. గురువిచ్చే దీక్షల్లో గొప్పది ఈ స్పర్శాదీక్ష, అది హస్తమస్తక సంయోగం అని. సిద్ధులేని గురువులు సాధారణంగా చేతిని శిరస్సుకు తగిలించారు, తగిలించారా ఆ శక్తి వెళ్ళి ప్రవేశిస్తుంది వాళ్ళలో, దీని శక్తిపాత దీక్ష అంటారు. అలాగ ఆయన హస్తమస్తక సంయోగం చేసి చెయ్యి ఎత్తేట, మామూలుగా మళ్ళీ ఎత్తేటప్పటికల్లా ఒక్కసారి ఆమెకి వచ్చేను కురులు మళ్ళీ వచ్చాయి. ఆ రావడం ఎలా వచ్చాయంటే ఎత్తిన ఇంద్రజాగురుడెత్తిన బర్ఘమ నంగ మన్మతుండెత్తిన పువ్వు వింట మదమెత్తిన తుమ్మిద పిండు నారిన చిత్తద రాజ్యలక్ష్మికి అభిషేకము సేయ శివుండు కాంతకయ్యెత్తిన నీల కుంభరుతి హిండనమోయన అద్భుతంబుగన్. ఆ చెయ్యి వేసి తీసిగానే ఎలా వచ్చిందంటే ఒక ఐంద్రజాలకుడు నెమలి పించాన్ని తిప్పినట్లుగా అంత పించము వలె విశాలమైన కేశపాశములు వచ్చాయని. అలాగే మన్మథుని యొక్క ధనువైనటువంటి చెరకు వింటికి నారిగా ఉన్న తుమ్మెదల గుంపులా ఉందిట. అంత నల్లని గురులు మునుపటి కంటే మోహనంగా వచ్చాయి. ఆమె యథాప్రకారం కొలువుకు వెళ్ళింది. కొలువుకు వెళ్ళేటప్పటికల్లా చూశాడు, నిన్ననే గురించి పంపిస్తే మళ్ళీ ఇంత కేశపాశాలతో ఎలా వచ్చేసిందని. వెంటనే ఆయన క్షురకుల మీద అనుమానించాడు. వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు వణుకుతూ వచ్చారు. అయ్యా, నీ ఆజ్ఞ ఎప్పుడైనా తిరుగుతుందో చెప్పు, ఇది మా ఇంట్లో ఉన్నటువంటి జంగమదేవర అనుగ్రహం అని చెప్పాడు. ఎవరా జంగమదేవర అంటే, తీర్థయాత్రలు చేస్తూ వస్తున్నాడు, ఇక్కడ కొద్ది రోజులు ఉంటాను అన్నాడు. అందువల్ల ఆయన యొక్క అనుగ్రహం అంటే నేను ఆయన్ని దర్శించుకుంటాను అన్నాడు. ఎందుకంటే ఇతను సహజంగా శివభక్తుడు, ఈయన్ని రప్పించుకోవడానికి శివుడు ఇంత పథకం రచన చేస్తున్నాడు అనమాట. అయితే చిన్నగా ఆయన దగ్గరికే వెళ్ళొచ్చు కదా అంటే, ఈమె పూర్వజన్మ సుకృతం పండింది, ఆమె భక్తికి కూడా ఫలం ఇవ్వాలి కదా, అందువల్ల ఇది జరిగింది. ఇలా జరిగిన తర్వాత వెంటనే యాదవరాజు పరివార సహితమే వచ్చి ఆ జంగమదేవర పాదాలకు ప్రణామం చేసి తన దోషాన్ని మన్నించమని, నీ భక్తుల పట్ల చేసిన అపచారం క్షమించరానిదని తెలుసు, దయామయుడైన ఆ శివుడు క్షమించినట్లే నువ్వు క్షమిస్తే అని చెప్పి అతడు అర్చన చేసుకుంటే మాయా జంగమ వేషధారి అయినటువంటి ఆ మహాదేవుడు చెప్తున్నాడు శివతత్వం గురించి. శివభక్తులు అందరూ కూడా, శివభక్తులు మరెవరైనా కనబడితే చాలా ఆనందిస్తారట. ఎందుకంటే బోధయంత పరస్పరం అన్నాడు కృష్ణ పరమాత్మ, ఒకరికొకరు ఉపదేశాలు చేసుకుంటారని. కనుక ఈయన వచ్చినవాడు కూడా శివభక్తుడు కనుక శివుడు గురించి ఏదైనా ఉపదేశం చేస్తాడేమోనని శివానుగ్రహానికి సంబంధించినటువంటి విషయాన్ని ఏదైనా చెప్పు అంటే, ఈ క్షేత్రం దివ్యమైన క్షేత్రం అయ్యా, ఇది శ్రీ కాళహస్తి క్షేత్రం అని చెప్తున్నాడు. ఇది జరుగుతున్న కథ కాళహస్తి క్షేత్రం. ఇక్కడున్న స్వామిలు ఏలా చెప్పుకుందామంటూ శివుడు చెప్తున్నట్ట తన లీలని తానే. అంత విశిష్టమైనటువంటి కథ అది. ఈ కాళహస్తి క్షేత్రం నిజానికి శ్రీ కాళహస్తి అనాలి, ఉట్టి కాళహస్తి అనకూడదు అది. ఈ శ్రీ కాళహస్తి క్షేత్ర వైభవం ఎంత దివ్యమైనది అంటే, ఈ కాళహస్తి నిజానికి ఎలా ఆవిర్భవించింది అంటే, వశిష్ఠుని యొక్క తపస్సు వల్ల ఆవిర్భవించింది అది. వశిష్ఠుడు తపస్సు చేత బ్రహ్మ విద్యను కోరుకుని శివునికి తపస్సు చేస్తే ఆ శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో అవతరించి బ్రహ్మ విద్యను ప్రదానం చేశాడు. ఇలా వశిష్ఠుని యొక్క తపస్సు, శివుని అనుగ్రహం ఎక్కడ జరిగిందో ఆ అరణ్యం పేరు గజకాననము అని.
ఆ గజకాననంలో శివుడు వశిష్ఠుని అనుగ్రహించడమే కాక అక్కడే వెలసి ఉన్నట్ట లింగరూపంగా. కనుక జ్ఞానమయమైన వాయులింగంగా అక్కడ ఆయన వెలసి ఉన్నాడు. వాయువు అంటేనే అది యోగశక్తికి సంబంధించినటువంటి విషయం అని తెలుస్తుంది. ఆ యోగము ద్వారా లభించే జ్ఞానం ఏదో అదే దక్షిణామూర్తి తత్వం అంటే. అందువల్లనే శ్రీకాళహస్తి అనేటువంటిది జ్ఞానప్రధాన క్షేత్రం. ఆ కాళహస్తిలో స్వామి దక్షిణామూర్తి స్వరూపంగా భాసిస్తూ ఉన్నాడు. అందువల్లనే ఇప్పటికీ కాళహస్తిలో ప్రవేశిస్తే మొదటి దర్శనమిచ్చేటువంటి దక్షిణామూర్తి స్వరూపమే. ఆంధ్రదేశంలో దక్షిణామూర్తి క్షేత్రాలు ప్రధానంగా రెండు. అంటే ప్రతి శివాలయంలో దక్షిణామూర్తి తప్పకుండా ఉంటాడు, కానీ దక్షిణామూర్తి ప్రధాన దేవాలయాలుగా చెప్పబడుతున్నది ఒకటి శ్రీకాళహస్తి, రెండు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కోటప్పకొండ అని ఏదైతే చెప్పబడుతుందో అదొకటి దక్షిణామూర్తి క్షేత్రం. జానపదులు కోటప్ప కోటప్ప అని పిలుస్తున్న త్రికూటములని ఏకము చేసేటువంటి త్రికూటేశ్వర స్వామి, ఇది గొప్ప జ్ఞాన లక్షణం. ఇది యోగానికి సంబంధించింది. త్రికూటములు కలిసిపోతాయి జ్ఞానంలో, అదే జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ రూపిణి, ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూపిణి అని చెప్పేది. ధ్యానము ధ్యాత ధ్యేయము అంటే ధ్యానము చేసేవాడు, ధ్యానము చెయ్యబడేవాడు, ధ్యానమనే ప్రక్రియ, ఈ మూడు కలిసిపోతే వచ్చేటువంటి పరమ అవస్థ ఏదో అదే త్రికూటముల ఏకము ఉంటాయి. ఈ త్రికూటముల ఏకత్వాన్ని తెలియజేసేదే పరమ గురువైనటువంటి దక్షిణామూర్తి తత్వం. అదే మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అని చెప్పబడేటువంటిది. అదే త్రికూటేశ్వర స్వామి క్షేత్రం. అదే కూటప్ప కాస్త కోటప్ప అయిపోయాడు మనకి. దానికి అనేకములైనటువంటి జానపద గాథలు ఉన్నాయి. ఈ జానపద గాథలు గమనించితే ఒకటి అర్థమవుతుంది. భారతీయ సంస్కృతిలో దేవతారాధన అనేటటువంటి దానికి ఏ భేదములు వర్గ భేదాలు వర్ణ భేదాలు ఇత్యాదులు లేవు. గుండె నిండా స్వామిని కొలుచుకున్న వాళ్ళు అందరూ అందరి చేత పూజ్యులే, అది విశేషం. కనుకనే కన్నప్ప మొదలైనటువంటి చెంచులు, జాలరి మనం చెప్పుకున్నటువంటి అత్తిపత్తారు మొదలైన వాళ్ళు వీళ్ళందరూ కూడా శివభక్తులుగా ఆరాధనలు పొందుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా మనం దక్షిణ దేశాన్ని పరిశీలిస్తే నాయనార్ల ఉత్సవాలు జరుగుతాయి. వీళ్ళు 63 నాయనార్లని చెప్పబడేవారు. ఈ 63 నాయనార్లో రాజులున్నారు, నిరుపేదలున్నారు, మహాపండితులున్నారు, అత్యంత పామరులున్నారు, వేదవేత్తలైన విప్రులున్నారు, అక్షరం ముక్క రాకుండా కేవలం పొట్ట కోసం శ్రమించేటువంటి మామూలు దళిత జాతులు ఉన్నాయి. అందరూ కూడా పూజలు పొందుతూ ఉన్నారు, అది విశేషం. అందరికీ ఒకే ఆసనం మీద పూజలు, అందరికీ ఆరాధనలే. ఎందుకంటే శివభక్తి ఉందే అది నిజమైన సంపద, అది ఉన్నవాడే పూజ్యుడు అని చెప్తున్నారు. ఈ భక్తి సంపద ఈ దేశమంతా ప్రసరించింది. అలా ప్రసరించిన మహాక్షేత్రాల్లో శ్రీకాళహస్తి విశేషం ఏమిటి అంటే, మామూలుగా వివేకం ఉన్న మానవుడికి కైవల్యం ఇవ్వడమే కాదు, పురుగులకి జంతువులకి కూడా కైవల్యం ఇచ్చినటువంటి మహాక్షేత్రం శ్రీకాళహస్తి. ఆ పేరుతో పిలువబడుతున్నట్టు ఆయన శ్రీకాళహస్తీశ్వరుడు అంటేనే, నాయన నాకు సర్వము సమర్పించుకునే బుద్ధి ఒక్కటి ఉంటే చాలయ్యా నేను అనుగ్రహిస్తాను అనే అభయం ఆ పేర్లోనే ఉంది, శ్రీకాళహస్తి అని. మళ్ళీ రేపు సాయంత్రం 6:30కి సమావేశం అవుదాం. ఈ రోజుకి ఇంతటితో స్వస్తి.

ఆసో విస్మరణం సర్వాగ్రావోషేర్బోధం సోమవ యక్షయమం పారయామధిపురోషం పురితాలి అశ్వత్సోర్భోరుధాం సోమో రాజామృతం హరి శ్రీహేయవక్షరేణవ్యోజీవాదాక్షమృతేమం పురుషం పాయజావే అసోమి యథా

ఉదరేదే సమాయోమే సూర్యపత్రీకరంతరస్వయా నవీకే సుమీ అజరే భూరి తథా శరంధ